0: ఇడ్డడు యవతే భార్య ఇంకెవడో బిడ్డడు ఎంత చిత్రమో ఈ సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo yavade tentimo tattamu indulo terayumutammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma swaroopulaina vidyarthulara, gadachina 8 jenmala nundi Shankara Bhagavatpadalu rachinchinatvanti tana shishyulu kudanu anduku koodinatvanti భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, you are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైనటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతం ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానం అనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear, so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion, so as to be able to see this effulgent Atma.
2: Kate kanta. Yavaru manaku bharyalu. Bharya anaga yavaru. Bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale tanu janminchi tadupari neeku appajeppina tarvata neevu ఆమెను వివాహమాడిన తర్వాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధము కూడా నువ్వు లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommalu kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu tirigi veedipotu ee vidhamainatunti yokka sambandha anubandhamulanu సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడాను అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఎ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్ మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్ separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bhartha vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: Kanuka veeri nimittamai neevu bhramthini padi nee yokka swasaroopani neevu dooram chesukonaku bidda ani Shankarula varu kaate kaamtaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru ni putrudu.
1: who is your child.
2: Kevalamu oka janmantara karma phaltamu cheta runana bandham valla neeku itanu biddaga puttinade kaani itaniki neeku etti sambandham kudanu ledu. Bhagavatamanandu kudanu deenine oka vidhamainatvanti yokka haasyaspadanga kudanu aasti nimittamai vachinatvanti yokka బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మనిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. ఇట్ ఈస్ ఓన్లీ టు రిడీమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డెట్ విచ్ హీ మే హ్యావ్ ఓడ్ యూ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్ దట్ హీ హ్యాస్ కమ్ యాజ్ అ సన్. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: Sutulu runastulu ani kudanu deeniki oka pedda birudunichindi.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
2: మానవుడు మరణించిన తరువాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: దిస్ టేకింగ్ బర్త్ ఇన్ ఎ ఫ్యామిలీ బీయింగ్ బోర్న్ యాజ్ అ సన్ టు సమ్ పేరెంట్స్ ఈజ్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ వాట్ హీ మే హ్యావ్ డన్ ఇన్ హిస్ ప్రీవియస్ బర్త్స్ అండ్ టేక్స్ షేప్ యాజ్ ఇండెటెడ్నెస్ టు ది పేరెంట్స్. దిస్ హ్యాస్ నో కనెక్షన్ వాట్సోఎవర్ టు ది ఆత్మ. దిస్ ఈజ్ అ బాడీలీ రిలేషన్షిప్.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ ఇండివిజువల్ Who are you? Where have you come from? He will not be able to answer. How can he tell you how many births he was a son to whom? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka మట్టి నుంచి రావటం చేత మనవలే సర్వజీవులు పుట్టడం చేత మట్టి పెళ్లకు మట్టి పెళ్లకు ఎట్టి సంబంధము ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. The relationship between one individual and another is no more than the relationship that exists between one cord of mud and another cord of mud. This is no more than this kind of relationship between one human being and another.
2: Mattilone putti, mattilone perigi, mattiyerungare mandamathulu.
1: People are born in mud. People grow in mud. But these foolish people do not know the meaning of this mud.
2: Bratukulanniyu matti, bhavabandhamulu matti, samsaramadi matti, chavu matti, maayi mattikinta mayalo padaneela.
1: our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిలరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వమందచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? We do not know who we are. We do not know where we will be or where we have come from.
2: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhivruddhi chesukuntunnam.
1: In this illusory world, we go on prompting and increasing our attractions and our attachments. Thereby, we become distant from Madhava. Thereby, we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకే మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
2: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudun. Dehi niramayundu. Ganutimpaga dehiki chavu, puttukal, moha, nibandha bandhanala mudralu levu. Nijambu chuda, aa dehiye deva devudu. Madin talapoyega atmarupudavu anadu.
1: The body is made up of the five worldly elements. This body, which is made up of these five transitory elements, is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ, రాజా's son, విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither, and reached an ashram.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతి రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
2: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
2: తక్షణమే ఆ రాజకుమారుణ్ణి ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, "Who are you?"
2: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, "What is your name?"
2: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
2: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, "What is his father's name?"
2: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, "How are the people in your kingdom?"
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, "All the people are having the Jitendriya happiness or bliss."
2: Sari, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియములను నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాముల వారు బయలుదేరాడు.
1: The Swami, who was the head of the ashram, had a doubt. The word Jitendriya means controlling all your sensory organs. How can this prince call himself Prince Jitendriya? The king is Jitendriya, people are Jitendriyas, and how is this possible? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, "Where is your kingdom? How does one go to your kingdom? Please let me know." And he asked him to stay there.
2: Antadito poka nayana ni dustulu naaku vadale petti ee aashramalo unnanta varakunu maa kashaya vastramulu dharinchi nenu vachinanta varaku aashramlone untundavani koraadu.
1: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
2: Atanu jitendriya rajakumarudu kanuka etti bedhamulu kudanu leka tana yokka dress nunta vadali kashaya vastramunu dharinchi aa yokka swamulu vari aagna prakaramu aa vastramulu ataniki andinchadu.
1: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
2: దానిని తీసుకుని వెళ్ళుతు కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
2: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: He reached the kingdom and found at the main entrance the people who were guarding the entrance. He told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హి టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ అండ్ ఇన్ ఆర్డర్ దట్ యు మే బిలీవ్ ఇన్ ఇట్ ఐ హావ్ బ్రాట్ దీస్ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ది టైగర్ విల్ యూ ప్లీజ్ టేక్ దిస్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్.
2: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడా నువ్వు మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో తాము ధరించినటువంటి కాషాయ వస్త్రము ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాది, అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: The minister, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected and he even smiled and said, Look, you are a sannyasi. You are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
2: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పజెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: Nayana, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ పక్షి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ అట్ ది బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
2: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యం కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హి హస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్.
3: he may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
2: Antapuramulo Dasilu aa sanyasini Rajamata daggariki teesukoni vellaru. Rajamata daggariki teesukoni vellina tatchaname aa dustulu Rajamataku appajeppi, "Talli, nee kumarudu bebbulu vaatapadi pranamunu vadilaadu," ani gattiga yedchadu.
3: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
2: Appudu Rajamata sannyasi, "Ee vicharamunaki ematram kudunu karanam lede, edo oka chatram lopala margamadhyamlo prayanikulu aneka mandi digutu untuntaru, kani aa chatramlo digutaru. వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానమునకు, పోవలసినటువంటి యొక్క స్థానమునకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు." ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటం చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
3: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. వై ఈజ్ ఇట్ యు ఆర్ వీపింగ్ లైక్ దిస్? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. This person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common understandable incident?"
2: Sari, ee talli kudanu edo maru talliga undavachunu saviti talliga undavachunani aa sanyasi tirigi tana prapancha vyamohamlo padi తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
3: He thought in his illusion about the worldly attachments that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter."
2: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్ళి, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది. ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
3: He went to the wife of the prince and he told her that your Mangalya is at an end. You cease to be a Sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
2: ఆ రాజకుమారుని భార్య చాలా గట్టిగా నవ్వి, "సన్యాసి, ఏదో ఒక్కొక్క అరణ్యము లోపల వర్షముల ద్వారా గాలి ద్వారా కొన్ని చెట్టు కొమ్మలు విరుగుతూ ఉంటాయి. తిరిగి అది ప్రవాహంగా వచ్చినప్పుడు ఆ ప్రవాహములో ఆ కొమ్మ ఒకటి చేరిపోతుంది. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదే విధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక ఇంటి చెట్టు కొమ్మ. ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కాని ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
3: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ and she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree and on account of rain and wind one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
2: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
3: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
2: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
3: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
2: Vellina tachaname aa rajakumaru daggariki velli, nayana kumar raja nee rajyamanta pararajulu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tannulanu aneka reetuluga himsinchi అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళని అనేక రీతులుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను. కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
3: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
2: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళని అనేక రీతులుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.

0: కుమార్రాజు, ఇట్టి వారికే నిజ సంబంధము కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: ది ప్రిన్స్ లాఫ్డ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది కింగ్డమ్ అండ్ హూ ఆర్ ది కింగ్స్? ఇన్ ఇఫెక్ట్ గాడ్ ఈస్ ది బిగ్ కింగ్, ది మహారాజా. భక్తి ఈస్ ది కింగ్డమ్, డివోటీస్ ఈస్ ది ప్రిన్స్. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత, గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
1: షీ వాజ్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. These are the only 3 people who are alive. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka vaari vaipuna 7 mandi, mana vaipuna mugguru maatrame nilchiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilpinchi enniyo vela mandi ni lakshala mandi nanta kudanu ee yuddham aneetundi mirigi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: దానికి సంజయుడు చక్కని జవాబును చెప్తూ వచ్చాడు. సంజయుడు అనగా సంజిత్యేమితి సంజయ హాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
1: సంజయ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిప్లై టు ది స్టేట్మెంట్ ఆఫ్ గాంధారి. సంజయ ది నేమ్ సిగ్నిఫైస్ దట్ వన్ హూ హ్యాస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ ఆల్ హిస్ ఆర్గన్స్.
0: అమ్మా, ఈ 10 మంది యొక్క తత్వాన్ని పరమాత్ముడు లోకానికి వ్యక్తపరిచే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క లీలలు ఆడుతున్నాడు. 10, 1 ప్రక్కన 0 అనగా ఈ 0 అనేటువంటిది ఈ భూమికంతా ఒక ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ 0కు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడిని ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి 0 పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడాను ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the

0: integer 1, to the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarvesvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. Inka, ye vidhamainatuvanti manaku aadharamainatuvanti swarupalu nirupana chesinappatikini, anni kudanu oka sunna akaranga untunnayi. మనము నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును అందించేటువంటి యొక్క చంద్రుడు సున్నా, ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
0: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero. By the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. Alanti anadi ainatuvanti, satyamainatuvanti, ee nityamainatuvanti yokka, idi eppudu kudanu nityamugane untuntadi. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించటమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ది సీడ్ అండ్ ది ట్రీ కంటైన్ ఈచ్ అదర్.
1: ఇది అంతా కూడాను మాయ.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: Daniki manam prashninchavachunu leni danini maya ani cheppochunu kani ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: We may ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world, which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: దానికి శంకర్ల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: శంకర gave a beautiful example in answer to this query. What you see in your dream, the great palaces and the buildings, they don't exist when you wake up.
1: Kanuka kalalo nee yokka shabda sparsha roopa rasa gandhalato neevu anubhavinchinavu kaani melukunna tachchadame aa yokka bhogamulu ekkada unnai. అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో నీవు అనుభవిస్తున్నావు. తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో You see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
1: Kanuka, idi pagati kala, adi ratri kala, rendu rendu kalale, kalalanta kalale annadu.
0: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
1: Kanuka, mana jeevitam anetuvanti danini, idi satyamu, adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo edo konni anubhootulu undinanta varakunu మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
0: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్ దట్ దిస్ ఈస్ పర్మనెంట్ అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ regard them as truth and search for what is the truth amongst what you see.
1: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matram nirvartinchukuneetuvanti prayatnanike manam poonukovali kani vaatini oka pratyekamainatuvanti yokka sambandhanga manamu భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
0: దేర్ఫోర్ అవర్ బాడీలీ కనెక్షన్స్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ షుడ్ నాట్ వరియర్స్ అండ్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ స్పెషల్ ఫీలింగ్ ఇన్ అస్. వీ షుడ్ ఓన్లీ రిగార్డ్ ఇట్ యాజ్ అవర్ డ్యూటీ టు యూటిలైజ్ దీస్ కనెక్షన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది డ్యూటీ విచ్ వీ హ్యావ్ టు డూ. We should have no special affinity to these illusory attachments in this world.
1: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankarulu varu kudanu marakaturi hecharinchadu. Janma dukkam, jara dukkam, jaya dukkam, punapunaha, antyakale maha dukkam, tasmat jagrata jagrata annadu.
0: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth or by growth or by death, is something which is painful. But the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
1: Undinanta varakunu mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
0: సో లాంగ్ యాజ్ యువర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma.
1: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenamu kaaka swasaktito tama karmalu taanu chesukuneetuvanti yokka shaktini kudanu manam penchukovali. Dehamu oka padav vantidi, ihamu ituvaipuna paramu atuvaipuna, madhyalo jeevitame oka pravahamu. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
0: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ సో దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
1: Aithe madhya margam lopala ee padavakemaina pramadamulu sambhavinchina chala kashtam avutundi, manam gamyamunu cheralemu.
0: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలేకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
0: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
0: Which means you be in the family, but do not let the family come into you.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయ కాంత కస్తీయ పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
0: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

అశ్వినశ్చ మే ప్రతి ప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంథే చ మాగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువ

0: తనను తానెరుగడు, తన తప్పు నెరుగడు, తనను తానెరుగడు, తన తప్పు నెరుగడు.
1: An individual who can understand and appreciate his own shortcomings and mistakes is verily a sujnani, one who has really understood the nature of things. On the other hand, a person who all the while looks and makes an effort to find mistakes and fall in other people is an individual who cannot know himself. He cannot find a fault with himself. In the process, he cannot know himself or his own nature. Embodiment of love.
2: నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులైనటువంటి బాలబాలికలారా, నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులైనటువంటి బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ హెడెడ్ నార్త్వర్డ్ టువర్డ్స్ ద స్టేజ్ ఆఫ్ హ్యాపీనెస్,
2: శృణ్వంతి విద్యే అమృతస్య పుత్రః అని శృతులు బోధించిన ఓ అమృతపుత్రులారా,
1: యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ యాజ్ క్వాలిఫైడ్ బై ద శృతి,
2: మీరు మాంసపు కండలు కాదు, మట్టి ముద్దలు కాదు,
1: యు ఆర్ నాట్ లంప్స్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ బాల్స్ ఆఫ్ క్లే,
2: మీరు వస్తువులు కారు, దేహము కాదు,
1: యు ఆర్ నాట్ మెటీరియల్ థింగ్, యు ఆర్ నాట్ ద బాడీ,
2: మీరు అమృత స్వరూపులు, ఆనందమయులు,
1: యు ఆర్ వెరీలీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ అమృత ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్ఫుల్ ఎంటిటీ.
2: ఇట్టి పవిత్ర బాల బాలికలైన మీ యొక్క హృదయములు స్వచ్ఛమై పవిత్రమై పరమాత్మ నిలయమైనటువంటి మందిరములు,
1: యువర్ హార్ట్స్ ఆర్ ప్యూర్ ట్రాంక్విల్ అండ్ సీక్రెట్ వెరిన్ గాడ్ రిసైడ్స్,
2: పదార్థములు మీ ఆట వస్తువులు,
1: ది మెటీరియల్ థింగ్స్ ఆర్ యువర్ డాగ్ ప్లే థింగ్స్ ఫర్ యూ,
2: ప్రకృతి మీ ఆట స్థలం,
1: నేచర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్ ప్లే గ్రౌండ్,
2: జగత్తు మీకు స్వాధీనమై ఉండవలను కాని జగత్తునకు మీరు ఆధీనులు కారాలి,
1: ద వరల్డ్ షుడ్ బి అండర్ యువర్ చెక్, షుడ్ బి ఎ స్లేవ్ టు యూ, యూ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్,
2: విషయములకు దాసుడైన వ్యక్తి తాను విశ్వేశ్వరునకు దూరమవుతాడు,
1: ఎ పర్సన్ హూ గెట్స్ అటాచ్ ఆర్ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ది మెటీరియల్ థింగ్ విల్ బికమ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ గాడ్,
2: మీరు విషయములకు దాసులు కారాదు,
1: యూ షుడ్ నాట్ బి స్లేవ్ టు ది మెటీరియల్ థింగ్,
2: జగత్తే మీకు దాసత్వాన్ని అనుభవించాలి,
1: ది వరల్డ్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్,
2: ఆశలు ఉండినంత కాలము ఈ జగత్తునకు మనము దాసులు కాక తప్పదు,
1: so long as you have desire it follows that you have to be a slave to the world,

0: If one is a slave to one's desire, he verily becomes a slave to the entire world. If one conquers one's desire, the entire world will become one's slave.
1: Mahashaktivantudu, Mahaparakramantudu, Goppa Tapasvi, స్వర్గమును కూడాను మరిపింపజేసేటువంటి లంకను సృష్టించినటువంటి వైజ్ఞానికుడు రావణాసురుడు.
0: ద మైటీ వన్, ద గ్రేట్ అండ్ వాలరస్ వన్, వన్ హూ డిడ్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ తపస్, వన్ హూ క్రియేటెడ్ ఎ వరల్డ్ విచ్ వుడ్ షో హెవెన్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎ పువర్ లైట్, సచ్ ఎ మైటీ వన్ వాజ్ రావణ.
1: కానీ ఇన్ని శక్తులు ఉండినప్పటికీ రావణుడు విషయమునకు లొంగి ప్రకృతికి దాసుడై చెలించుట చేత తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకున్నాడు.
0: బట్ దిస్ రావణ, దో హీ వాజ్ సచ్ ఎ మైటీ వన్, బికేమ్ ఎ స్లేవ్ టు డిజైర్, బికేమ్ ఎ స్లేవ్ టు ది వరల్డ్ అండ్ ఇన్ ది ఎండ్ కేమ్ టు గ్రీఫ్.
1: సీత పూజాత,
0: సీత born of Mother Earth.
1: Prakriti Swarupani,
0: she is verily the form of nature.
1: Ee prakriti yavvari swadhinamu ledu,
0: and nature cannot be bound by anyone.
1: Idi bhagavantuni yokka sottu,
0: nature is the wealth of God.
1: Prakriti yavvaru kudano addaku teesukoni yeruta ledu,
0: no one can acquire this nature and rule over it.
1: ఎవరి కర్తవ్యమును వారు చక్కగా నిర్వర్తించినప్పుడు ప్రకృతి తన యొక్క విటుకుని ధరించక తాను కూడాను సక్రమమైనటువంటి యొక్క స్థితిని నడుచుకుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ వాస్ టు బి బౌండ్ బై హిస్ ఓన్ సెట్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ అండ్ లిమిటేషన్స్, నేచర్ ఆల్సో వుడ్ రెస్పాండ్ అకార్డింగ్లీ.
1: కనుక రావణుడు తన యొక్క కర్తవ్యమును నిర్వర్తించక ప్రకృతికి ప్రభు అయినటువంటి రాముని విస్మరించి ప్రకృతి అయినటువంటి సీతని ఆకర్షించుకోవటం చేత రావణుడు పొందినటువంటి బాధలు రామాయణంలో మీకు తెలిసిన విషయమే.
0: వాట్ రావణ డిడ్ యాజ్ టోల్డ్ ఇన్ ద రామాయణ ఈజ్ ఓన్లీ టూ వెల్ నోన్ టు యూ. రావణ ఆస్క్ ఫర్ సీత నేచర్ హూజ్ మాస్టర్ వాజ్ రామ అండ్ దెన్ హీ కేమ్ టు డిజాస్టర్.
1: పరమాత్మనే శరణు వచ్చినా ప్రకృతి మనకు సులభంగా వశమవుతుంది.
0: ఇఫ్ యూ సీక్ సరెండర్ ఇన్ పరమాత్మ, దెన్ నేచర్ విల్ బి ఈజీలీ యోర్స్.
1: పరమాత్మని శరణు చూచక పరమాత్మని విశ్వసించక ప్రకృతి యందు భోగభాగ్యమును అనుభవించాలన్నా ఇది అసాధ్యము.
0: యూ డి నాట్ సరెండర్ టు పరమాత్మ, యూ డి నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ పరమాత్మ, then you wish to enjoy happiness and comfort. It is impossible.
1: Bhoga bhagyamulu manaku aanandamulu icchetuvanti yokka margamulani manam bhavinchutunnam.
0: This wealth and prosperity confer on us happiness. This is what we feel.
1: Mana swasthanamainatundi yokka aatma tattamulu manam marchipovatam chetane manam ashantiki dukkhamulaku badhalaku guri avutunnam.
0: Because we have forgotten our destination, we in the process are coming to states of ashanti, lack of peace, agitation and such other things.
1: Chakravarti andamaina chala viluvaina chilukalu techi bangaru padyamulandunchi tiyani paniyamu మధురమైన ఫలములు అందించి ప్రేమతో సాపుతూ వచ్చాడు.
0: ఎ గ్రేట్ ఎంపరర్ గెట్స్ హోల్డ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ బర్డ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అండ్ ప్రైస్లెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ బైండ్స్ ఇట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్, ఫీడ్స్ దిస్ బర్డ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ ఫుడ్.
1: రాజు బంగారు పంజరం నందుంచి మధురమైన పదార్థములు అందించి చిలుకతో ఆడుకుంటూ మహారాజు యొక్క స్నేహం చేసుకున్నప్పటికీ ఈ చిలుకకు ఏమాత్రము సంతోషం కాని సుఖము కాని లేకపోయినది.
0: Now this parrot, it has now become the friend of a great king, enjoying all comfort, till it could not experience any joy or happiness.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: తన స్వస్థానమైన యొక్క అడవిని వదలి చిరుకొమ్మల పైన తిరుగుతూ చిగురులను తిరుగుతూ సుఖముగా జీవించవలసినటువంటి యొక్క తన స్వస్థానమును తాను వీడి పరస్థానమును ప్రవేశించడం చేతనే ఆ పక్షికి అశాంతి చేకూరింది.
0: This parrot, whose natural abode is the forest, where it moves about freely, eats all the herbs and subtler things which it normally relishes, is now no longer able to do so. That is why it is experiencing sorrow.
1: పరాధీనమైనటువంటి సుఖ సంతోషముల కంటే స్వస్థానమైనటువంటి యొక్క సామాన్యమైన జీవితమే దానికి హాయిగా తోచింది.
0: Now this parrot certainly believes that rather than experience all these comforts which the king is offering, its own natural abode, though simple, is what gives it joy.
1: ఎప్పుడెప్పుడు నా తన స్వస్థానమైనటువంటి అరణ్యమును చేరుదునా చిరుకొమ్మల పైన చిగుళ్లు తింటూ స్వేచ్ఛ విహారం కలుపుదునా అని ఈ పక్షి నిరంతరము చింతిస్తూ ఉండేది.
0: This parrot was continuously feeling, when can I possibly get away from it all? When can I go back to my forest? When can I move about freely, eat what I wish to eat?
1: ఈనాడు ఈ చిరుకొమ్మకుండినటువంటి బుద్ధి అయినను మానవునికి లేకపోతున్నది.
0: But today you find that this sense of belonging which this parrot has is not to be found in man of today.
1: మానవుడు ఈనాడు తన స్వస్థానమైనటువంటి ఆత్మతత్వమును విస్మరించి తన పవిత్రమైనటువంటి ఆనంద నిలయాన్ని మరచిపోయి అనిత్యము అశాశ్వతము క్షణభంగురమైనటువంటి ఈ జగత్తు యొక్క భోగభాగ్యమునకు మురిచిపోయి తాను తన జీవితమును వ్యర్థము గావించుకొనుచున్నాడు.
0: మ్యాన్ has forgotten his destination, that is the state of the Atma, that his house is an Ananda Nilaya, full of happiness and bliss. Rather, he is after these material things of the world, which are fleeting and temporary.
1: Kanuka, manamu, enni sauchyamulu jagattunandu anubhavinchinanu, enni vidyalanu manamu nerchinanu, enta bhogabhagyamulu anubhavinchinanu, మన యొక్క నిలయమైన ఆత్మతత్వాన్ని మాత్రము మనము విస్మరించరాదు.
0: సో ఈవెన్ యాజ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్, వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఆనంద నిలయ, ద డెస్టినేషన్.
1: బాల బాలికలారా, మానవుని యొక్క మానవత్వం యొక్క సమస్త శక్తులు కూడాను పసిపిల్లల నుండి ఏ పుట్టుచున్నవి.
0: బాయ్ అండ్ గర్ల్, all that a grown-up human being boasts of is to be found right from one's childhood days.
1: Manavadi yokka pratyeksha swaroopame bala balikalu.
0: What you call man or a human being, these children are the visible manifestations of them.
1: Desham yokka samskrutiki bala balikale varasulu.
0: Now these children, boys and girls, are the inheritors of the legacy of a country.
1: దేశము యొక్క ఔన్నత్యము కాని ఐశ్వర్యము కాని వాంఛలు కాని ఏ విధమైనటువంటి యొక్క ఇచ్చలు కాని బాల బాలికల పైన ఆధారపడి ఉంటున్నది.
0: The progress of a nation or its ambitions or aspirations are dependent on its children.
1: గిట్టి బాల బాలికల యొక్క అభివృద్ధికై అనేక విధములుగా కూడా మనము పాటు పడవలసి ఉంటుంది.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రింగింగ్ అప్ దీస్ చిల్డ్రన్ వి మే హావ్ టు అండర్గో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్.
1: బాల బాలిక యొక్క జీవితము భవిష్యత్తులకు శిఖరము వంటిది.
0: నౌ ద లైఫ్ దట్ దీస్ చిల్డ్రన్ హావ్ నౌ ఈజ్ లైక్ ఎ పీక్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్.
1: నేడు ప్రపంచమునందు తాండవమాడుతున్నటువంటి అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యములనేటువంటి ఈ పైశాచిక ప్రవర్తనను అనగద్రొక్కుటకు ఈ బాలబాలికలే తగిన సమర్థుడు.
0: In order that at a future date these demons of ashanti, lack of peace, agitation, chaos, untruth and violence have to be curbed and put down, it is these children of today who are going to achieve it.
1: Manavuni yokka karya siddhiki vyakti yokka kruchi daivam yokka krupa ee rendu kudanu atyavasaram.
0: In order that an individual is successful in any venture, his effort coupled with the grace of God are essential.
1: Krushi, krupa, ee rendu kudanu negative positive vantivi.
0: One's effort and the grace of God are like the negative and positive.
1: Kevalam daiva krupa undinappatikini manavuni krushi sariga lekundina karya siddhini manamu andukolalemu.
0: If God's grace alone were to be there and your effort is not forthcoming, you cannot be successful.
1: Daiva krupa nirantaram kodanu mana ventani mana jakkani mana hrudayamunande untundi.
0: The grace of God is very much with us, accompanying us.

0: జ్యోతి వెలుగుచుండ పొరుగటి దీపంబు ప్రాంతి పడగ నెల బాలులారా.
1: When you have four children, when you have a light in your own house growing, why run after a lamp or a light outside your house?
2: Manave daivaswarupulai undaga daivam yokka sthitikai manamu adika prayatnamulu cheyanakkaraledu.
1: When we have God very much within us and part of us, we really don't have to run outwards to see God.
2: మన దైవత్వం అనేటువంటి యొక్క అంతర్తత్వాన్ని మనం బహిర్ముఖము గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రయత్నములు మనం చేయవలసి వస్తుంది. ఈ ప్రయత్నములకే సాధనలు అని చెప్పవచ్చు.
1: This God, which is latent and manifest in you, should now be brought outward. For this, you have to undertake what is called sadhana.
2: మానవులకు ప్రధానమైన లక్షణములు శాంతి, సత్యము, నిరహంకారము, నిరసూయ, అసూయారహితమైనటువంటి భావములు, ఈ నాలుగు కూడాను అత్యవసరమైనవి.
1: ఫర్ మ్యాన్ దీస్ ఫోర్ క్వాలిటీస్ ఆర్ ఎ మస్ట్. శాంతి, సత్య, నో ఈగో అండ్ నో జెలసీ.
2: ఈ నాలుగింటికి అంతర్ప్రవాహమైనటువంటిదే ప్రేమ.
1: And as an undercurrent of all these four is prema or love.
2: ee sadgunamulu manaku chadivite labhinchetundi vikalu.
1: These good qualities cannot be ours by merely reading about them.
2: Guru manaku bodhinchetundi vikalu.
1: Nor can they be secured if the guru were to teach us.
2: Leka manaku pendevaina kudanu manaku gift icchetundi vikalu.
1: Nor are they which can be gifted by a friend to us.
2: ఇది స్వయం కృషి వల్లనే ఇది లభిస్తుంది.
1: దీస్ క్వాలిటీస్ కెన్ బి ఎర్న్డ్ ఓన్లీ బై సెల్ఫ్ ఎఫర్ట్.
2: బాల్యము నుండి ఈ పవిత్రమైనటువంటి గుణములను అభ్యసించి మన యొక్క ఆచరణలో ఉంచినప్పుడు భవిష్యత్తు ఈ పవిత్ర గుణములు మనకు ఎంతయో తోడ్పడుతుంటాయి.
1: ఈవెన్ యాజ్ యువర్ చైల్డ్ ట్రై టు కల్టివేట్ దీస్ గుడ్ క్వాలిటీస్ సో దట్ వెన్ యూ గ్రో అప్ దే విల్ కమ్ టు యువర్ అసిస్టెన్స్.
2: మొట్టమొదట సత్యము.
1: ఫస్ట్ వన్ ఇస్ సత్య ఆర్ ట్రూత్.
2: సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ వైద్యతి.
1: ట్రూత్ షాల్ ఆల్వేస్ ట్రయంఫ్.
2: ఈ సత్యమేవ విజయతి అనేటువంటిది మీరు రాత్రి డ్రామాలో కూడా మీరు చూచి ఉంటారు.
1: నౌ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ట్రూత్ షాల్ ఆల్వేస్ ట్రయంఫ్, you would have seen in the drama yesterday night.
2: Satyameva jayate anaga satyame jayinchutundi.
1: That is, truth will always triumph.
2: Antima vijayamu satyamude.
1: The victory at the end of it all is verily that of truth.
2: Ee satyam anaga emiti?
1: What is this truth?
2: Chuchinade chuchinattu, vinnadi vinnattu, chesinade chesinattu, చెప్పినది చెప్పినట్టుగా ఉండాలి.
1: వాట్ యు సీ, వాట్ యు హియర్, వాట్ యు సే, వాట్ యు డూ షుడ్ బి హావింగ్ ఎ హార్మనీ అమౌంట్.
2: అయితే ఈ సత్యమునకు మనకు అనేక విధములైన అవాంతరములు అడ్డులు తగులుతూ ఉంటాయి.
1: బట్ దెన్ యు ఫైండ్ దేర్ ఆర్ ఎ గ్రేట్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద వే ఆఫ్ దిస్ ట్రూత్.
2: సహజముగా బాలబాలికలు తాము చేసినటువంటి పొరపాటును కొంతవరకు మరుగు చేసుకునే నిమిత్తమై, కప్పి పెట్టుకునే నిమిత్తమై పెద్దలకు భయపడి తల్లులకు దిగులుంది అసత్యం ఆడుతుంటారు.
1: నౌ ఇట్ ఈస్ ద కామన్ ఎక్స్పీరియన్స్ దట్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఫర్ వాట్ ఎవర్ షార్ట్ కమింగ్స్ దే మే హ్యావ్, వాట్ ఎవర్ మిస్టేక్స్ దే మే హ్యావ్ డన్, ఫర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ ఫ్రమ్ ది మదర్, దే టెండ్ టు షీల్డ్ దెమ్సెల్వ్స్ బై అకరింగ్ ఎ లైఫ్.
2: తద్వారా జీవితంలో ఈ అసత్యమాడటం అనేటువంటిది అభివృద్ధి పరచుకుంటారు.
1: ఇన్ దిస్ వే దే నరిష్ దిస్ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఎ లై.
2: కనుక బాలబాలికలారా, భవిష్యత్తును లక్ష్యమును అందించుకొని మన బాల్యమునందే మనము చేసిన తప్పులను ఒప్పుకొని సత్యము చెప్పుటకై ప్రయత్నించాలి.
1: So boys and girls, keeping an eye on your future, try not to tell a lie. Tell things as you have done or as you have said. Don't shield your mistakes and shortcomings.
2: తప్పులను తల్లిదండ్రులు శిక్షించినను లేక గురువులు శిక్షించినను తప్పు లేదు. తద్వారా మన భవిష్యత్తు ఎంతయో జాగ్రత్త స్థితికి వస్తుంది.
1: For your mistakes, if your parents punish you or if your gurus punish you, there is nothing wrong in them. Your future is going to be secure.
2: ప్రారంభంలో సత్యము చెప్పటము చాలా సులభమే.
1: Now initially it's easy for you to speak truth.
2: అసత్యమాయటం ప్రారంభించిన తర్వాత మధ్యలో సత్యమును నేర్చుకోవాలన్న చాలా కష్టం.
1: Once you have got into the habit of telling lies, it's going to be very difficult for you to speak truth.
2: కనుక మనము ఈ లేట వయస్సు నందు నిర్మలమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి హృదయ స్థితి యందు మనము ఈ సత్యమును అభ్యసించటముకు ప్రయత్నించాలి.
1: So even as you are tender and pure, try to get into the habit of speaking truth.
2: మన జీవితమంతా కూడాను సుఖశాంతులతో ఉంటుంటారు సత్యమును చెప్పటం చేత.
1: If you are to stick to truth, your life is going to be one of peace and joy.
2: ఎన్ని కష్టములు సంభవించినను ఎన్ని బాధలు మనకు ప్రాప్తించినను ఎన్ని విధమైనటువంటి అవాంతరములు అడ్డు తగిలినను మనము సత్యమును మాత్రము వదలరాదు.
1: Whatever difficulties we may come across, whatever be the obstacle in its way, never leave the path of truth.
2: ఈ విధమైన సత్య వచనము చేత జగత్వ్యాప్తిగా ఆవరించుకున్నటువంటి యొక్క హరిశ్చంద్రుని యొక్క చరిత్ర మీకు తెలిసినవే.
1: You are familiar with the story of Harishchandra who upheld the sanctity of this truth.
2: Rajyamunu kolipoyinanu bharya biddalanu ammukonnappatikini తాను సత్యమును మాత్రము విడువక తన జీవితంలో త్యాగ బుద్ధినికై తాను పాటుపడ్డాడు.
1: హరిశ్చంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఏ చైల్డ్, స్టిల్ స్టక్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: కనుకనే శాశ్వతమైన కీర్తి యుగ యుగములకు కూడాను సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి యొక్క పేరు సంపాదించుకున్నాడు.
1: Thereby he has earned on a permanent way, in a permanent way from yuga to yuga, this qualification satya. He is called Satya Harishchandra.
2: Aasti paastulu kaani loka sambandhamaina gaurava maryadalu kaani needu undavachchu repu povachchu kaani shashvatamainatuvanti kirtini sampadinchadalo satyanni matram manam vadalaradu.
1: You may have lot of money and wealth and possessions, you may have positions of authority, you may be a great official, but these are all temporary. Therefore, secure that which is permanent, that is truth.
2: Dhanamu vachunu povunu dharaniyandu.
1: Money would come, money would go in this world.
2: Neeti dharmalu nilachunu nijamu gaanu.
1: But what would remain forever is the way you have conducted yourself, the dharma that you have upheld.
2: సత్య ధర్మాలు హృదయాన నింపుకున్నా.
1: If one were to fill one's heart with satya and dharma,
2: సార్థకం బౌను మానవ సదృశ్యంబు,
1: one would verily be sanctifying this life that has been given to one.
2: కనుక మానవత్వం సార్థకం గావించుకున్న వలన సత్యమును మనం ఆచరించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై ద లైఫ్ దట్ హెస్ కమ్ యువర్ వే, అప్హోల్డ్ సత్య ఆర్ ట్రూత్.
2: ఈ సత్యాన్ని మనము సాధించవలనన్న ఓర్పును మనము ఆచరణలో పెట్టాలి.
1: దెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్హోల్డ్ ట్రూత్, యూ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్.
2: ఈ ఓర్పు అనేటువంటిది ఎన్నో విధములుగా మనము బలహీనులను గావిస్తుంది.
1: Now this quality of patience in many ways weakens us.
2: కొన్ని కొన్ని సమయములందు ఓర్పును ఎంత సాధించినప్పటికీ మనలో పాటుకొని ఉన్నటువంటి ఈ యొక్క బలహీనత అప్పుడప్పుడు దీనిని కోల్పోతూ ఉంటుంది.
1: Now try as we might, there would be situations where the weakness takes over.
2: ఎట్టి బలహీనతలకైనా కూడాను మనం ఏమాత్రం కూడాను జంకక ఓర్పుతో ఈ సత్యమును సాధించటకై ప్రయత్నించాలి.
1: బట్ దెన్ వాట్ ఎవర్ మే బి అవర్ వీక్నెసెస్, వాట్ ఎవర్ మే బి ద పాయింట్స్ ఆఫ్ డిస్పైర్, విత్ పేషెన్స్ వి షుడ్ మూవ్ అలాంగ్ టు అప్హోల్డ్ ట్రూత్.
2: ఈ క్షమనమనము కోల్పోవట చేతని జీవితం అంతై కూడా మనకు శ్రమలకు గురి కావలసి వస్తుంది.
1: Now because we have lost sight of this quality of patience, sometimes also forbearance, we have really lost something in life.
2: రాజులు కాని మహనీయులు కాని త్యాగులు కాని ఋషులు కాని పండితులు కాని ఈ ఓర్పును కోల్పోవట చేతనే వారు తమ పతనమునకు భూజ మార్గం అయిపోయింది.
1: There have been any number of great people, king of kings, scholars and various other men of accomplishment and achievement, who because they do not have this quality have come to despair.
2: Manam ee kshamanu abhruddhi parchukunna entati kaatyamaina kodanu manam sulabhamga sadhinchavachchu.
1: If only you were to have this quality of kshama, of forbearance, you can achieve success.
2: Vidyarthulara, vidyarthinilara, mottamodata manamu sadhinchavachchatundi kodanu satyamu kshamamuto paatu అసూయను కూడాను నిలబెట్టుకోవాలి.
1: Students, boys and girls, so in addition to having these two qualities of satya, truth and forbearance, you should also ensure that there is no trace of jealousy in you.
2: జగత్తులో సమస్త దుఃఖములకు సమస్త బాధలకు సమస్త కష్టములకు కూడాను అసూయనే మూల కారణం.
1: In this world, the primary cause of reason for all the difficulties, for all the moments of grief and sorrow, is jealousy.
2: ee asuya anatvantidi ruchamunaku veru purugu vantidi.
1: This jealousy is like the harmful insect of a tree which eats up the tree.
2: palapushpamato kalagalalaadutunnatvanti oka ee ruchamunandu veru lopala ee veru purugu cherthe okka chanamulo ruchamanta kudanu kheeninchi pothundi.
1: A tree might be very healthy and prosperous, bearing fruit and flower. But once this harmful insect comes and starts eating it at its roots, the entire tree will decay.
2: Manamu ee bhautika jagattunandu enni sukhamulu anubhavinchutunnanu entati vidyavantudainappadikini entati balavantudainappadikini entati sreemantudainappadikini lokareetiga kadakala laaduchundavachunu kaani అసూయ అనేటువంటి వేరు పురుగు నీ హృదయములో ప్రవేశించిన మన జీవితము క్షణములలో మార్పు చెందుతుంది.
1: As the world goes, you might have a position. You might be experiencing comfort and joy. You might have wealth and possessions. But if this insect of jealousy were to enter your heart, your life will come to nothing.
2: ఏ చిన్న మార్గమునందైనా కూడాను మనము అసూయకు అవకాశములు అందించరాదు.
1: No provocation should make us have this quality of jealousy.
2: Manakante adikamainatunte markulu teppinchukunnatunte pillalu enta mando untaru.
1: Now there may be many other children who would have secured more marks than ours.
2: Varu unnata markulu endu uttirudainatunte ee vishayam vinnappudu manam aanandinchali kani asuyike maatram kodano avakasam ivvaradu.
1: When you get to know that the other children have passed out much higher than you have, be happy, do not be jealousy of them.
2: Okaru srimantulaga untundi manchi manchi dustulanu manchi manchi sthiti endukonu taru jeevinchavachchu.
1: A person might be well off, so he might be wearing clothes, valuable and costly ones.
2: Atti samayamunandu kodanu manavu varun chuchi ematram kodanu asuya padaradu.
1: When you see such a person, do not become jealous of him.
2: Atani sthitiki atani yokka dustulu sarivi naa sthitiki naa dustulu sarivi ani sambandham em cheskuni santoshinchadaniki prayatninchalanu kaani atani dustulu manchive naa dustulu sariga leve aneetundi deentlo vicharamna kodanu avakasam ivvaradu.
1: For his status, what he is wearing is all right. For my status, what I am wearing is all right. This is the way you must sort out the matter. You should not become jealous and should not feel that you are missing something.
2: ఏ మార్గమునందైనా కూడాను ఇతరుల యొక్క మంచిని ఇతరుల యొక్క ఆనందమును ఇతరుల యొక్క సుఖమును ఇతరుల యొక్క ఉన్నత స్థితిని చూచి మనం ఏమాత్రం కూడాను అసూయపడగా.
1: In any field of activity, by looking at what others have achieved, what positions they are occupying, we should try to be happy, should not become jealous.
2: ఈ అసూయ రహితుడే దైవమున ముద్దు బిడ్డ.
1: Now this person who has no trace of jealousy in him is the loving child of God.
2: కనుక ఈ సత్యము క్షమ అనసూయత అనేటువంటి యొక్క గుణములతో పాటు క్రమశిక్షణ కూడా విద్యార్థులు అభ్యసించాలి.
1: So along with truth, forbearance and a trace of no jealousy, you should also have, students should also have discipline.
2: మనకు క్రమశిక్షణ లేకుండా మన జీవితము పెడమార్గం పడుతుంది.
1: Without discipline, our life will go here and there. We will get disintegrated.
2: సత్యసాయి బాల వికాస్ విద్యార్థుల యందు మొట్టమొదటి క్రమశిక్షణ సత్య అత్యవసరము.
1: In the Satsai Bal Vikas children, discipline is the most important one.
2: ఈ విధమైనటువంటి సమయమునందు మనం ఉండవలసినటువంటి క్రమశిక్షణ కూడా మనం పాటించాలి.
1: So when we are there, then we should try to behave in a disciplined way.
2: మనం అల్లర చేయకుండా, క్లాస్ వేయకుండా, అధికంగా మాట్లాడకుండా ఉండటం కూడా ఈ సమావేశమునకు ప్రధానమైన క్రమశిక్షణ.
1: Now here, in this assembly that you are gathered in, what is the discipline that you should follow? You should remain silent, you should not clap, and listen to everything without any trace of mistrust.
2: సత్యసాయి బాల వికాస్ విద్యార్థులమై మనం ఈ విధమైనటువంటి రీతిగా మనం ప్రవర్తిస్తే మన యొక్క బాల వికాసనకి ఒక విధమైనటువంటి అపకీర్తిగా ఉంటుంది.
1: Now we are calling ourselves సత్యసాయి బాల వికాస్ children, and we are behaving like this. It is a disgrace to being called that we are Bal Vikas children.
2: Discipline, devotion and a duty, ivu moodu kudanu athyavasaramainatundi.
1: These three are absolutely essential: discipline, devotion and duty.
2: Ye vidhamainatundi samayam nandu kani mana yokka discipline nu mana ullanghincharadu.
1: Under no circumstances should we break our discipline.
2: దీనితో పాటు త్యాగము కూడా మనం నేర్చుకోవాలి.
1: దెన్ అలాంగ్ విత్ దిస్ వి షుడ్ ఆల్సో హ్యావ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్.
2: త్యాగం అనగా మన శక్తి కొలది మనం ఇతరులకు సహాయం చేయటం.
1: సాక్రిఫైస్ మీన్స్ ఇన్ కీపింగ్ విత్ అవర్ ఓన్ కెపాసిటీ.
2: ఏ పదార్థమును మనం త్యాగము చేయకపోయినప్పటికీ పనులను నొప్పించకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నం కూడా ఒక త్యాగమునకు సరైనటువంటి యొక్క అర్థమే.
1: వి షుడ్ హెల్ప్ అదర్. Even if we are not in a position to help somebody, we should at least try not to harm others.
2: కాని ఇలాంటి పవిత్రమైన హృదయులైనటువంటి బాలబాలికల యొక్క ఉన్నత స్థితిని అభివృద్ధిపరచుకునే నిమిత్తమై ఏ యొక్క తల్లిదండ్రులు కాని ప్రభుత్వం కాని మరి ఏ రంగం కాని దీనికి ముందంజ వేయటం లేదు.
1: But unfortunately, neither the government nor any other agency is coming out with steps to safeguard the interests of such tiny children who are sacred and pure.
2: ఈనాడు పాలకులు కూడాను అనేక విధములైనటువంటి వ్యయములు గావించి జీవితాలను కేవలము ఒక కష్టముల పాలు చేయుచున్నారే కాని బాలబాలికల యొక్క అభివృద్ధికి తగినటువంటి అవకాశమును అందించటలేదు.
1: Any amount of time, any amount of energy, any amount of money is being wasted in so many ways. But nothing is being done for the sake of the children of the land.
2: Parishramakinga goppa pragatini ganchinatvanti sampanna deshalu kudanu kotta kolani dhanamunu veyam cheyuchunnadi kani bala balikala yokka abhruddiki bala balikala yokka aarogya sthitiki taginatvanti yokka sadupayamunu chekurchatam ledu.
1: There are also these countries which have advanced and progressed a lot industrially and economically. But even they are not taking any concrete steps to nourish and foster these young children.
2: Vishala hrudayalu kaaka kevalam sankshita hrudayulai aneka vidhamulu tama swartha nimittamai pillalanu upayoginchukoni edo oka vidhamuga kaalamu gadupukodaniki prayatinchunnaru kaani vaari bhavishyattunaku taginatundi baddhatalu chekurchutaledu.
1: They are certainly doing all things possible minus this. They are not making an effort to broaden the vision and outlook. Whatever they are doing is for the sake of meeting their own petty, narrow ends. For this purpose they are using the children, all right, but nothing for the good of the children.
2: ఆయుధములు సృష్టించుటకై సంపన్న దేశాలంతా కూడాను ఒక్క సంవత్సరమునకు 600,000 ఖర్చు పెడుతున్నారు.
1: For the sake of building up the arm, they are spending to the tune of 600 million crores of dollars for this purpose.
2: దీనిని ఏటావాట మనం విచారణ చేసినప్పుడు వారు 6 దినములకు ఎంత ఆయుధములకు ఖర్చు పెడుతున్నారో ఆ 6 దినములకు పెట్టినటువంటి ఖర్చు కొన్ని లక్షల మంది పిల్లలను పోషించడానికి ఒక్క సంవత్సరానికి తయారవుతుంది.
1: So if you now try to break this figure down and see how much they are spending per day and then per week or per 6 days, you would know what a colossal amount of money is being wasted, which could otherwise go to feed children for one full year.
2: 6 దినములకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆ డబ్బును పిల్లల కోసమై ఉపయోగిస్తే కూడాను పిల్లలు లక్షల మంది కూడాను ఒక సంవత్సరం అంతా జీవితాన్ని గడుపుతారు.
1: The money that is being spent over a period of 6 days thus, if only it were to be diverted for feeding children, lakhs and millions of them, the children could be taken care of for one full year.
2: ఈనాడు విద్యార్థుల యొక్క ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: Now today, the health of students is necessary, as essential.
2: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: It is said health is wealth.
2: మధ్య దేశములో ఉండినటువంటి వారి యొక్క పరిస్థితులు చాలా హీనమైనటువంటిదిగా వస్తున్నాయి.
1: బట్ దెన్ దేర్ ఆర్ దోస్ డెవలపింగ్ కంట్రీస్ వేర్ సచ్ కండిషన్స్ పర్టైనింగ్ టు ద చిల్డ్రన్ ఆర్ అదర్ ఫోర్.
2: తినుటకు తిండి లేక, కట్టుటకు బట్ట లేక, ఉండుటకు కొంప లేక ఆరోగ్యములు పిల్లల యందు చాలా క్షీణించిపోతున్నది.
1: నో ప్రాపర్ ఫుడ్, నో క్లోదింగ్, నో ప్రాపర్ షెల్టర్, సో మచ్ సో ద హెల్త్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఈజ్ వెరీ బ్యాడ్.
2: మధ్యస్థాయి దేశాల యొక్క పరిస్థితి ఈ సంపద దేశాల వారు ఏమాత్రం కూడా చూడటం లేదు.
1: Now this plight of these developing countries is not being taken note of by the wealthy nations.
2: కనుకనే ఆరోగ్యములు సరిగా లేకపోవటం చేత ఈ మధ్య దేశాల పరిస్థితి ఎందున్న దేశాల ఎందు దినమునకు 40,000 మంది పిల్లలు మరణిస్తున్నారు.
1: Because of the conditions prevailing in these developing countries, we have these figures that per day 40,000 children are dying.
2: కనుక ఈ పరిస్థితిని మనం గుర్తించి సంపన్నులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు ఈ బాలబాలికల యొక్క అభివృద్ధికై తగిన పాటు పడవలసని నేను ఆశిస్తున్నాను.
1: So I am hoping that taking due note of the prevailing circumstances in these developing countries and where people cannot afford to come out, those who have money to spare, those wealthy ones, will come out with a concrete plan of action.
2: తమకు తాము సుఖించి, తమకు తాము ఆనందంగా ఉండి, కాలమును భోగభాగ్యములతో గడుపుకోవటమే శ్రీమంతుల యొక్క ప్రభావం కాదు.
1: It does not redound to the greatness of a wealthy person if he were to live a life of luxury, looking care, taking care of his needs alone.
2: కనుక బలహీనుడైనటువంటి బాలబాలికలను, శక్తిహీనుడైనటువంటి యొక్క కుటుంబములను పోషించుటకై శ్రీమంతులైనటువంటి వారు తగినటువంటి కృషి చేయాలి.
1: సో దోస్ వెల్దీ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అండ్ అసిస్ట్ ద ఫ్యామిలీస్ విచ్ కెనాట్ ఎఫర్డ్. కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ దోస్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్.
2: పెద్దలు ఏమి చేసినప్పటికీ అవి పనులకు చేస్తున్నామనేటువంటి భావం మాత్రము మన హృదయం నుంచి చేరరాదు.
1: దెన్ అగైన్ whatever we do thus, we should not feel we are doing for the sake of others.
2: ఏమి చేసినా తమకు తాము చేసుకోవటమే కాని పరులకు మాత్రము కాదనేటువంటి భావం ఉండాలి.
1: You should always have the feeling whatever is being done is for my own sake, not for somebody else's sake.
2: ఇతరులు మనకు ఏ విధముగా చేసిన మనం బాధపడదుమో అట్టి బాధను మనం ఇతరులకు చేయకుండా చూసుకోవాలి.
1: Also, if somebody does something to us and we get harmed, we know it, we should not do the same thing to a second person.
2: ఇతరులు మనల్ని ఏ విధంగా గౌరవించాలని మనం ఆశిస్తామో మొట్టమొదట మనం ఇతరులను ఆ రీతిగా గౌరవించడానికి కోరుకోవాలి.
1: If you feel that others should respect you and show you a sense of regard, you should do likewise to others.
2: మనము ఇతరులను గౌరవించక ఇతరులు మనల్ని ఏ రీతిగా గౌరవిస్తారు?
1: If we do not respect others, how would others respect us?
2: కనుక మొట్టమొదట నీవు ఇతరులను గౌరవించి ఇతరులకు త్యాగం చేయడానికి కోరుకోవాలి.
1: సో మేక్ ఎన్ ఎఫర్ట్ టు రెస్పెక్ట్ అదర్స్, make an effort to sacrifice from your side first.
2: ఇది మన జీవితంలో ప్రధానమైనటువంటి యొక్క లక్షణంగా భావించాలి.
1: This should be the primary aim and purpose of our lives.
2: అధ్యాపకులారా, మీరు కూడా విద్యార్థులకు బోధించుతున్నామని, మేము గురువులమని, వారు విద్యార్థులని భావన మన యందు ఉండరాదు.
1: Teachers, you also should not feel that we are teachers, they are students, we are teaching them a few things.
2: ఎవరి కోసం ఎవరు భుజిస్తున్నారు?
1: Who's eating for whose sake?
2: తమ కోసం తామే భుజిస్తున్నారు.
1: We are eating for our own sake.
2: మనము ఆరోగ్య నిమిత్తమై మనకు మనమే ఔషధములు సేవిస్తున్నాము.
1: In order that we might have a good health, we are eating, we are taking medicine.
2: ధరించే వస్త్రములు కాని, భుజించే ఆహారములు కాని, నివసించే గృహములు కాని, తమకు తామే కాని పరుల కోసం కాదు.
1: The clothes that we wear, the food that we eat, the house that we have to shelter ourselves are for our own sake.
2: అయ్యా, నీవు ఎవరి కోసం పూజిస్తున్నావు అంటే నేను మా బిడ్డ కోసం పూజిస్తున్నానని చెప్పడంలో ఏమాత్రం అర్థం ఉండదు.
1: You ask a question, look here, for whose sake are you eating food?
2: అదే విధంగానే ఎవరి కోసం నీవు పూజిస్తున్నావు అంటే నా కోసం నేను పూజిస్తున్నానే కాని పిల్లల కోసం కాదనే భావము అధ్యాపకుల్లో రావాలి.
1: And if you answer, I'm eating for my child, it doesn't make sense. In the same manner, for whose sake are you teaching? You're teaching for your own.
2: భోజించుకున్నట్లు పిల్లలు కూడా అనుసరిస్తుంటారు అనే భావం ఉండాలి.
1: So even as you teach the children thus, you're helping yourself. And the children also can follow you properly.
2: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించవచ్చు.
1: Now, here is a small example. Think about it.
2: పిల్లలకు బోధించుట చేత మీ ఇంటి కూడా ఆ బోధనలు స్థిరమైపోతున్నాయి.
1: Now when you teach the children a few things, those things become permanent in you.
2: పిల్లలకు బోధించే నిమిత్తమై మీరు అనేక గ్రంథములు చదువుతున్నారు.
1: For the sake of teaching the children, you are also reading a great number of books.
2: ఆ గ్రంథములు చదవడం వల్ల అనేక విషయాలు మీరు తెలుసుకోగలుగుతున్నారు.
1: As you read the book, you are getting to know many things.
2: ఇది ఎవరి ఫలితము? పిల్లల ఫలితమా, మీ ఫలితమా?
1: So this result, how has it come? Is it from the point of view of the children or from your own point of view?
2: Kanuka upakaramato paatu tanaku kudanu tana swabhavamu aanandamu anubhavistundali.
1: So even as you are doing a bit of good to others, you are helping yourself and becoming happy.
2: Itarulaku cheppatam cheta taanu kudanu cheppinchukunnatundi vaadu avutadu.
1: So when you start telling others something, you are really telling yourself, teaching yourself.
2: Kanuka manam emi chesinappudiki అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మస్వరూపుడైన పరమాత్మనికి మనము సేవలు చేస్తున్నాము అనేటువంటి భావాన్ని మాత్రము మనం మరవరాదు.
1: సో నెవర్ ఫర్గెట్ దిస్ పారమౌంట్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఎ సర్వీస్ టు గాడ్ దట్ వి ఆర్ రెండరింగ్.
2: కనుకనే బాల వికాస్ యొక్క సంస్థలంతా కూడాను స్థాపించటంలో ఉండేటువంటి యొక్క అంతరార్థము ఇదియే.
1: The primary aim of establishing these Bal Vikas centers and the Bal Vikas movement is precisely this.
2: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే అధ్యాపకుల యొక్క నిజమైన లక్ష్యంగా ఉండాలి.
1: The primary task ahead of the teachers is to understand this underlying unity amongst all diversity.
2: ఈనాడు ఈ బాలబాలికలను మనం సరైన మార్గంలో అభివృద్ధి గావించినప్పుడే దేశము ఉన్నతమైనటువంటి ఒక స్థితిని అనుభవిస్తుంది.
1: If today these children are set right and taken along the right track, tomorrow the country itself will prosper.
2: మానవత్వాన్ని మనం నిలబెట్టగలనన్న ఈనాడు బాలబాలికలను ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి.
1: If we have to uphold the dignity of a human being, today's children should be trained towards that end in precisely this.
2: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే అధ్యాపకుల యొక్క నిజమైన లక్ష్యంగా ఉండాలి.
1: The primary task ahead of the teachers is to understand

0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం వారి యందు అభివృద్ధి పరిచినప్పుడే నిజమైనటువంటి శాంతి జగత్తులో ఏర్పడుతుంది.
1: అండ్ వెన్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ ఫ్లోయింగ్ ఇన్ దేర్ హార్ట్, టుమారో ద వరల్డ్ విల్ బి సెక్యూర్.
0: నిజముగా ఈనాడు తన తల్లిదండ్రులను వదలి గురువులతో స్వామి దర్శన నిమిత్తమై ఇంత దూర ప్రయాణములు కలిపి ఇన్ని కష్టములకు సహించి ఇన్ని విధమైనటువంటి బాధలను పడినప్పటికీ వారి యొక్క హృదయాలు ఉల్లాసముతో ఉప్పొంగిపోతున్నది. ఇది కేవలము భక్తి ప్రభావం యొక్క ఫలితమే.
1: Now today, all these children who have left their parents behind and who have come along with their gurus, traveling great distances, undergoing a great many difficulties, for the sake of coming over here to have Swami's darshan, they are bubbling with joy and enthusiasm, and this is only a reflection of their deep devotion towards Swami.
0: దేశములు ప్రపంచ పాలన దినములని అనేకంగా జరుపుకుంటుంటారు.
1: Now in the world, or in a country for that matter, you do find various movements being celebrated, Children's Day.
0: కానీ ఈ బాలల దినమని ఏ ఒక్క అరగంటనో జరుపుకొని ఏ చాక్లెట్ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకుంటారు.
1: These celebrations of Children's Day are celebrated for a limited amount of time, half an hour or so. Chocolates are distributed to the students and the meeting comes to an end.
0: వచ్చే పిల్లలు కూడా చాక్లెట్ నిమిత్తమై వస్తుంటారు, కానీ శ్రద్ధా భక్తులతో నిజమైనటువంటి ఒక దైవ ప్రేమతో వచ్చేటువంటి వారు కాదు.
1: And even those children who come to such celebrations come for the sake of getting a chocolate, not from point of view of Shraddha or their bhakti.
0: అయితే ఈ ప్రశాంతి నిలయంలో ప్రవేశించినటువంటి బాలబాలికలందరూ కూడాను కేవలం స్వామిపై ప్రేమతత్వంతో ఇక్కడ ప్రయాణమై వచ్చారు, కానీ ఇంకే విధమైనటువంటి యొక్క ఫలితముల నిమిత్తం రాలేదు.
1: But then, all the children who have come over here to Prashanti Nilayam for this Balvikas celebration, they have come with the primary purpose of having Swami's darshan, for their love of Swami and towards their devotion towards Swami.
0: Vidyarthulara, Balabalikalara, Prashanti Nilayamu, mee nijamainatundi talli gruhamu.
1: Students, boys and girls, Prashanti Nilayam is verily your own home, the home of your mother.
0: Jagatunake mata okkate tai mata.
1: For the entire world there is only one mother, and that's the tai mata.
0: Talli intiki poyinatundi bidda talli intilo bhujinchi talli intilo aanandaga aadukoni తల్లి యొక్క ప్రేమను అందుకున్నటువంటి బిడ్డ తల్లికి ఏమైనా సుంకాన్ని అందిస్తుందా?
1: When a child goes to its mother, spends her time or his time with the mother, partaking of food, playing in the house, does the child venture to give out anything, to pay something for what she does there?
0: పెట్టవలసినటువంటిది తల్లి యొక్క స్వభావము, తినవలసినటువంటిది బిడ్డ యొక్క సహజము.
1: It's in the nature of the mother to serve and to look after the child. Also, it's very natural for the child to enjoy all that the mother offers.
0: ఈనాడు మీకు తెలిసినటువంటి విషయమే, 10 దినముల నుండి ప్రశాంతి నిలయములో చక్కగా మీరు భుజించి ఆటపాటలతో కాలమును ఆనందంగా గడుపుతున్నారు.
1: Now today, here is a fact about which you are all aware. Over the past few days, you have been here in Prashanti Nilayam, eating food, playing happily, leaving behind all your cares.
0: Aithe ee aahara nimittamai mee tallidandrulu dinamulaku 10 rupayalu choppuna meeki 10 dinamulaku kudunu 100 rupayalu icharu.
1: Then your parents would have given you or have given you at the rate of 10 rupees per day a sum of 100 rupees for these 10 days.
0: Dinamulaku ఈ 15,000 మంది భుజించడానికి 100,000 రూపాయలు తిండికి మాత్రమే సరిపోతుంది.
1: టు మీట్ ద ఎక్స్పెన్సెస్ టువర్డ్స్ ఫుడ్ ఆఫ్ దీస్ 15,000 చిల్డ్రన్ జస్ట్ ఫర్ వన్ సింగిల్ డే ద అమౌంట్ ఈస్ 1 lakh ఆఫ్ రూపీస్.
0: ఈ 10 దినములు కూడాను 10 లక్షలుగా వ్యయమవుతుంది.
1: సో ఫర్ ఎ పీరియడ్

0: 10 days, the food expenses would come to 10 lakhs of rupees.
1: ఎంత రూపాయల అయినప్పటికీ ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది. ఎంత భావాన్ని, ఎంత భక్తిని, ఎంత ప్రేమను మనం పెంపొందించుకున్నామనేటువంటి లక్ష్యాన్ని మీరు చూడాలి.
0: Now you should not look at these figures and these statistics. What you must look forward to is how much of it, the bhava part of it, what have we learned, what have we picked up, what is our position now, that should be your thought.
1: తల్లి ఇంటికి వచ్చినటువంటి బిడ్డ యొక్క బాధ్యత తల్లి భరించగా తప్పదు.
0: When the child goes to the house of the mother, it is imperative that the mother shoulders the responsibility to take care of the child.
1: ఇంకా ఇంటికి వచ్చినటువంటి బిడ్డను చక్కగా ఆదరించి ఆహ్లాదం అందించి ఆదుకొని అనేక విధముల ఆప్యాయతతో చూడవలసిన బాధ్యత తల్లిది.
0: ఆల్సో it is the mother's responsibility to feed the child, to make sure that the child is comfortable and happy, he is protected, and that the mother should fondle the child in so many ways.
1: Karuk adhyapakulu gani vidyarthulu gani ee padidinamulu prachanti nilayamulo kaalamu gadipi ఆహార విధానంతో ఆనందం అందుకున్నటువంటి యొక్క సమస్త ఖర్చులు కూడాను ఒక సత్యకాయ ట్రస్టే భరిస్తుందని గ్రామిస్తున్నాను.
0: I am now giving you the assurance that all of you having come over here, the Balvikas children as well as the gurus, having spent all these days in Prashanti Nilayam, all the expenses towards their upkeep with regard to food etc. will be borne by the Satya Sai Trust.
1: Kanuka, meeru techukunnatvanti dabbunu meeru venukaku teesukoni velli ee dabbunu Balvikasuniki vinyogaparchi ఈ యొక్క ఖర్చులు ఏమాత్రం కూడా మీరు ఇక్కడ ఇవ్వకుండా మీరు ఆనందంతో వెళ్లాలని నేను ఆశిస్తున్నాను.
0: సో ద మనీ దట్ యు హ్యావ్ బ్రాట్ విత్ యూ, యూ షుడ్ టేక్ ద థింగ్ బ్యాక్ టు యువర్ ప్లేసెస్. యూజ్ దట్ మనీ ఫర్ సమ్ పర్పస్ ఇన్ కనెక్షన్ విత్ ద బాల్ వికాస్ మూవ్మెంట్. దిస్ ఈజ్ మై హోప్ that you instead will go back with ananda and bliss.
1: ee satyasai samasthali yokka nirvahamainatvanti peddavarigi kudanu varu vasoolu chesinatvanti dharamunu tirigi aaya rashtramulaku venuku ivvalani kudanu nenu aashisthunnanu.
0: The organizers of this convention who would have come across expenditure in various ways, I am hoping to return them the money back to the respective state units.
1: Prashanti Nilayamulo ee 10 dinamulu gadichinatvanti yokka pavitramaina kaalamulo aneka vidhamaitte anaanukulamulu ibbandulu kodanu enniyo jarigi undavachunu.
0: Now during this stay of yours for 10 days in Prashanti Nilayam, in this sacred atmosphere, it is quite likely that you may have been inconvenienced in many ways.
1: ఇందులో ఎవరికి తగినటువంటి యొక్క సేవలు వారు హృదయపూర్వకంగా చేస్తూ వచ్చారు.
0: బట్ దెన్ అగైన్ ఇట్ ఆల్సో హ్యాస్ టు బి సెడ్ దట్ హూసోఎవర్ డిడ్ ఎనీ సేవ టువర్డ్స్ దిస్ డిడ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: సేవాదళము కాదు, అధ్యాపకులు కాదు, ఇంకా అధికారులు కాదు, సెంట్రల్ ట్రస్ట్ వారు కాదు, ఇంకా రాష్ట్రం యొక్క ప్రెసిడెంట్లు, రాష్ట్రం యొక్క కన్వీనర్లు అందరూ కూడాను ఎవరి చేతనైనంత వారు సేవ హృదయపూర్వకంగా చేస్తూ వచ్చారు.
0: ది సేవాదల్ మెంబర్స్ ఆర్ ద టీచర్స్ ఆర్ ద ఆర్గనైజర్స్ ఆర్ ద ట్రస్ట్ మెంబర్స్ ఆర్ ద ట్రస్ట్ కన్వీనర్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ వాట్ ఎవర్ దే హావ్ డన్ దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ విధమైనటువంటి సేవలు ఒక ఉన్నత భావముతో ఏకాత్మతత్వంతో కలిపేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదని చెప్పవచ్చు.
0: Now this type of seva that has been rendered thus with the firm conviction that all are one is something which is unparalleled, cannot be found in any other part of the world.
1: Andaru okka kutumbikuluga undi okka prahasthuluga anna tammulu akka chellindra valle pravartinchi ee karyamulo inta dikvijayanni sadhincharu.
0: Considering themselves to be members of one big family, brothers and sisters, they have achieved a stupendous success in the conduct of this conference.
1: Inta samastha yokka dikvijayanni sadhinchavalanna enniyo yerpattu undavalanu kaa కానీ అట్టి ఏర్పాట్లు లేకపోయినప్పటికీ అందరూ కూడాను ఏకోన్ముఖులైపోయి ఆనందంగా ఈ సేవలో పాల్గొన్నారు.
0: ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ హ్యాస్ టు బి పుట్ ఫార్వర్డ్. బట్ వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ సచ్ ఎ రిమార్కబుల్ వే దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వన్ సింగిల్ పాయింటెడ్ ఎయిమ్ అండ్ దట్ ఈస్ టువర్డ్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్.
1: అందులో ప్రత్యేకంగా మన యొక్క ప్రపంచ సమ్మేళనకు ప్రెసిడెంట్ అయినటువంటి యొక్క హిందూ లాల్ షా, వీరి కుటుంబము, ఇంకా శ్రీనివాసులు ఇత్యాది ప్రధానమైనటువంటి వ్యక్తులు 2 నెలల నుంచి కూడాను రాత్రి పగలు యోచన చేసి ఈ కార్యక్రమంలో ఈ స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: పర్టికులర్ మెన్షన్ ఇన్ దిస్ రిగార్డ్ షుడ్ బి మేడ్ ఆఫ్ అవర్ వరల్డ్ కౌన్సిల్ చైర్మన్ హిందూ లాల్ షా అండ్ ఆల్సో ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ Srinivasan and his family members and all the other important officials connected with the organization who have strived day in and day out for the last 2 months to bring this conference into shape.
1: Kaluka itanti karyakramamulo inni vidhamulain pe jay pranavu gavinchinatvanti samasta bhaktulakunu sevadalamu varakunu balabalikalaku kudanu నా యొక్క దీర్ఘ ఆయుష్మంతుడై ఉండాలని ఆశీర్వాదం లభిస్తున్నాను.
0: సో ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్సో ఆల్ ద సేవాదల్ మెంబర్స్ అండ్ ఆల్ ది అదర్ ఆర్గనైజర్స్ హూ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఐఎమ్ బ్లెస్సింగ్ దట్ దే బి ఎండోర్డ్ విత్ అ లాంగ్ లైఫ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ వన్.
1: ఈ కార్యకర్తలు ఆరోగ్యముగా ఆనందముగా ఉండినప్పుడే ఇట్టి కార్యములు ఎన్నింటిదేనుకుంటూ జరపవచ్చును.
0: వెన్ ద ఆర్గనైజర్స్ ఆర్ ఇన్ ఎ గుడ్ కండిషన్ ఇన్ గుడ్ షేప్ సచ్ కాన్ఫరెన్సెస్ ఎనీ నంబర్ ఆఫ్ దెమ్ కుడ్ బి కండక్టెడ్.
1: కనుక మీ అందరిపైన ఇప్పుడు స్వామి అనుగ్రహము నిండుగా దండిగా ఉంటుందని మీరు విశ్వసించాలి.
0: సో హ్యావ్ దిస్ బిలీవ్ ఇన్ ఫెయిత్ దట్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ యూ స్వామీస్ గ్రేస్ ఈజ్ దేర్ ఓవర్ఫ్లోయింగ్ అండ్ ఇన్ అబండెన్స్.
1: బాలబాలికలారా, మీరు స్వామిని చూడాలని ఎంతో కుతూహలంతో, స్వామికి నమస్కరించాలనే ఆశతో, స్వామి సంభాషణలు జరపాలనే యొక్క ఆనందంతో మీరు ఈ 10 దినంలో కూడా చాలా ఊపిళ్ళూరుతూ వస్తారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, ఫర్ ద పాస్ట్ 10 డేస్ యూ హ్యావ్ బీన్ గివెన్ టు దిస్ కీన్నెస్ ఆన్ యువర్ పార్ట్ టు సీ స్వామి, టు సిట్ విత్ స్వామి, టు లిసన్ టు స్వామి స్పీక్ టు యూ. You have been overflowing within yourself with a sense of joy and enthusiasm.
1: మీ అభిష్టము నెరవేర్చే నిమిత్తమై మిగిలినటువంటి కార్యక్రమములంతా కూడా నిలబెట్టి రేపటి దినము 8 గంటలకు మీ పిల్లలందరికీ కూడాను నమస్కారములతో పాటు ప్రసాదం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తారు.
0: Response to this enthusiasm and this eagerness and yearning on your part, I have now put aside all my other engagements for tomorrow. And at 8 a.m. in the morning tomorrow, I'll be meeting you all, giving you namaskar, giving you darshan and prasadam, personally.

Oh, dear.

జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం

0: జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ నాటి సమాజమునకు రామాయణము అత్యవసరం.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandrulu ye vidhanga melagali.
1: At home, how parents should conduct

0: పిల్లలకు ఏ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలి,
1: హౌ చిల్డ్రన్ షుడ్ గ్రో ఇన్ ఎన్ ఐడియల్ వే
0: అనేటువంటిది ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కానరావటం లేదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ దిస్ ఇస్ నోటీస్డ్ ఎట్ ఎనీ రెసిడెన్స్ టుడే.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి, కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: హౌ బ్రదర్స్ షుడ్ మింగల్ విత్ ఈచ్ అదర్, హౌ చిల్డ్రన్ షుడ్ కీప్ అప్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, వెల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ నోటీస్డ్ టుడే.
0: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
1: ది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, హౌ ఇట్ షుడ్ బి, ఇన్ వాట్ ఐడియల్ మేనర్ షుడ్ ఎగ్జిస్ట్, ఈజ్ నాట్ సీన్ టుడే.
0: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
1: ది కర్టెస్ అండ్ రెస్పెక్ట్ ఆర్ టోటలీ గాన్.
0: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
1: We find the freedom is more and more.
0: Parechaku viruddhamainadi.
1: It's quite against the others' feelings.
0: Ilanti paristhitulu yendu prachina charitrame ainatundi okka ee pavitramaina ramayanamu anni rangamulu yendu kudanu aadarshanni andistundi.
1: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
0: Kanna biddalanu ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రము చేయటం లేదు.
1: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, హౌ టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్, హౌ దే షుడ్ మేక్ దేర్ చిల్డ్రన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపల ఏ విలేజ్ స్కూల్ లోపల చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
1: ద మోడర్న్ పేరెంట్ థింక్స్ దట్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఎండ్స్ బై అడ్మిటింగ్ హిస్ చైల్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ అట్ ది ఏజ్ ఆఫ్ 5.
0: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎ చైల్డ్ ఎ హోమ్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్.
0: ఆ పాఠశాల ఎందే పెద్దలను ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
1: దేర్ ద చైల్డ్ ఇస్ టాట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
1: హౌ టు ఫాలో ధర్మ, హౌ టు స్పీక్ ట్రూత్ ఆర్ టాట్ ఎట్ హోమ్.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: దేర్ ఇన్ ద స్కూల్ హౌ వన్ షుడ్ బిహేవ్.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
1: హౌ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఓన్ టీచర్.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
1: హౌ టు కండక్ట్, హౌ టు మింగిల్ అమంగ్ ఫ్రెండ్స్.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ద మూమెంట్ వన్ ఈజ్ అడ్మిటెడ్ టు స్కూల్ వన్ షుడ్ నో హౌ టు మూవ్ మింగిల్ అమంగ్ క్లాస్మేట్స్.
0: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిజన్స్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్.
0: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటివి సత్యంత్యములైనటువంటి గుర్తులు మనం గుర్తించినప్పుడే విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: నామము నామిని చూపుతుంది.
1: The name will direct you to the person.
0: నామ రూపములో రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: The name and form speak of the conduct, the behavior.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ మస్ట్ బి రియలైజ్డ్, అండర్స్టూడ్ ఇన్ ఫుల్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ లైఫ్.
0: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the
0: hummingbird.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలు నీకు.
1: దే విల్ కన్స్యూమ్ ద ఫుడ్ ఇన్ ఎ లిమిటెడ్ వే, ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
1: దే గో టు స్కూల్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ లర్న్.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: నెవర్ మూవ్ అబౌట్ ఇన్ రెయిన్.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: నెవర్ బీ ఎనీవే నియర్.
0: దరి నుండి నీయకు దాన కీడగును. దరి నుండి నీయకు.
1: నెవర్ బీ ఎనీవేర్ నియర్ దాట్.
0: పరుగుడు చెరుగుడి పంతులాటయ్యరు.
1: అండ్ దెన్ పార్టిసిపేట్ గేమ్స్ రన్.
0: సరి అయిన వేళలు సలుపుచునుండా.
1: ఇఫ్ యు యాక్ట్ ఎట్ ద రైట్ మోమెంట్.
0: పై రీతులన్నీ పరికింతివేని ఆరోగ్య భాగ్యములు అనుభవించరు.
1: ఇఫ్ యు ఫాలో ఆల్ ద అబౌ రూల్స్ ఆఫ్ కాండక్ట్ యూఆర్ బౌండ్ టు బి హెల్దీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథనకు లేక లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రమూ జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: దశరథ, ఐ హావ్ డిటర్మిన్ టు కండక్ట్ ఎ సీక్రెట్ రిచువల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్.
0: కానీ దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పుతున్నారు.
1: బట్ వి దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: ఐ డూ హ్యావ్ పవర్.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద సీక్రెట్ రిచువల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాజ్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Ee pasi maatram ee yajnamulu kaigi teesukoni ponakkaraledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meerachina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo?
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasistha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాస్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: బికాస్ ఆఫ్ యువర్ వరల్డ్లీ ఫిజికల్ అటాచ్మెంట్ ఎఫెక్షన్ యు ఆర్ లూజింగ్ దిస్ సైట్.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ విజార్ యువర్
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మైట్ అండ్ వెరీ పవర్ఫుల్.
0: వారి శక్తి సామర్థ్యం నీవేమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దేర్ కెపాసిటీస్ దేర్ పొటెన్షియాలిటీస్.
0: రాములను పిలిపించాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ రామా టు గో దేర్.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: అండ్ రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: దిస్ హెస్ బిన్ ద ప్రాక్టీస్.
0: ఇద్దరు కూడా వచ్చి
1: బోత్ కేమ్.
0: తండ్రికి నమస్కరించారు.
1: దే డిడ్ నమస్కార.
0: గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: ఆల్సో వశిష్ఠ.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: అండ్ విశ్వామిత్ర వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దశరథ టు బోత్ ఆఫ్ దెమ్.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: దే స్టూడ్ దేర్ సైలెంట్లీ.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార.
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హి హస్ పేడ్ రెస్పెక్ట్స్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణమేమిటి?
1: వై?
0: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranalu manaku chakkaga artham avutayi.
1: We know the mystery behind it.
0: Putrakameshti yagam jarigina tarvata
1: at the end of Putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is offered
0: vasishtha techi
1: vasishtha brought
0: tandi ainatundi dasarathu chethiki icharu
1: and offered to dasaratha the father.
0: Dasarathudu kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
1: Dasaratha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
1: In fact, she has got full conviction that her son would be coronated.
0: Pendiki puramu
1: prior to the wedding
0: KK raju daggara pramanam teeskunnadu Dasaratha maharaju.
1: In fact, Dasaratha made a promise to the KK king.
0: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వర్చ్యువస్ లేడీ.
0: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
1: సీక్రెట్ హార్ట్
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: And she too had her share.
0: ఆమె తెలుసుకుంది లోపల.
1: She was thinking within.
0: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము?
1: What for the children who are begotten after partaking this prasad?
0: పరలోక సేవ చేయవలసి వచ్చింది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
1: The sons who are going to be born would have to serve others. They have no independence.
0: ఏ పలుకు పలకలేదు.
1: She didn't utter a single word.
0: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: She collected that cup with the rice pudding prasada and climbed to the terrace.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ రికోర్లు ఇలాంటివంతా లేవు.
1: She had a head bath. There was no hair dryer in those days.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
0: తక్షణమే ఎక్కడ నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, kite came over there and collected the cup.
0: చాలా భయపడిపోయింది సుమిత్ర.
1: She was very much afraid of the situation.
0: నేను అలక్ష్యం చేయటం వలనను,
1: because of my negligence,
0: అజాగ్రత్తగా ఉండటం చేతను,
1: because of my negligence,
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్, దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైకేయి ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
0: యజ్ఞయాగాది క్రతువుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సీక్రెట్ రిచువల్స్ కైకేయి,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైకేయి ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకేయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైకేయి హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైకేయి చాలా గుణవంతురాలు.
1: కైకేయి ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కని పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మన ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
0: Tana kappulo ardanni ame kappulo posindi.
1: And she shared half of her lot.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Amma mana mugguru samanule.
1: All the three of us are same.
0: Igo naadi kudinu ardham postunnanani ame kappulo ardham paayasamu sumitra kappulo posindi.
1: And she also shared her half.
0: Ee mugguru kappulu teeskunnaru.
1: All the three collected cups.
0: Vastra var daggariki velli
1: they approached her sister.
0: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
1: they paid all respect to the altar.
0: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
1: And they got permission.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: Vasishtha permitted them to go ahead.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: All the three did namaskar.
0: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
1: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: షీ వాజ్ వెరీ మచ్ surprised, worried why the kids were crying all the time. Guruji, and approached Vasishtha to know the reason.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవ రక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు, యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: You please understand, Lakshmana is the spark of Rama.
0: Kausalya atta paasam nunchi puttinatunte vaadu ee yokka Lakshmanudu.
1: And is born because of the half share that she received from Kausalya.
0: Kaika atta bhagam nunchi puttinatunte vaadu Shatrughnudu.
1: Shatrughna is born because of the half share of
0: Kaika. Shatrughna yokka amsamu ee yokka Shatrughnude ee Bharatuni yokka amsamu.
1: So Shatrughna is the spark of Bharata.
0: Lakshmanudu Rama amsamu.
1: Lakshmana is the part of
0: Rama. Ramu daggara poi ee Lakshmanu panna pettandi.
1: So make Lakshmana lie by the side of Rama.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్నుని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత్.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కంతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ. ఇద్దరు
0: పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
1: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్త మాత్రమే.
1: I am only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I am really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I am really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
1: She was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నుని ఇచ్చింది.
1: And she gave Shatrughna to follow Bharata.
0: Ramulu venta Lakshmanu ichindi.
1: And Lakshmana was to follow Rama.
0: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmanu ekkada povali.
1: Right from that moment Lakshmana followed Rama.
0: Bharatudu ekkada adigu pedithe Shatrughnu ekkada povali.
1: So also Shatrughna followed Bharata.
0: Ee vidhamainatundi yokka jeevithani vaaru garuttu vacharu.
1: That has been the pattern of life.
0: Kevalam veer sevakulu maatrame kaadu.
1: They are not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామా, హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్,
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటిల్ శత్రుఘ్న అరైవ్ దేర్ Bharata never accepted any food.
0: Kanukane Bharatunni vivahamaina tarvata,
1: so after the wedding of Bharata,
0: tana menamama ainatundi Kaikeyi Raju,
1: his own uncle the king of Kaikeyi,
0: anaga Kashmir Raja,
1: the Raja of Kashmir,
0: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
1: And he has, in fact, has taken his daughter along with him.
0: Appudu
1: then
0: Bharatunni maatrame pilchadu kani Shatrughnuni pilavaledu.
1: It was only Bharata was supposed to go.
0: భరతుడు కూడా నువ్వు శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు కూడా లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
1: వెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి, వారికి శాంతి చేయడానికి నీవు ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్డ్, దే నీడ్ యువర్ సర్వీస్, బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా, నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు
0: సర్వ్. నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: పితృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: అంతే.
1: సో ఆల్సో శత్రుఘ్న,
0: శత్రుఘ్న యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ఫాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే కానీ రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా
1: మిథిలాపురము,
0: మిథిలాపురం నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: Dasharatha cheppadu.
1: Dasharatha said,
0: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulnu nenu chuchi aanandistunnanu.
1: Watching all four sons, I feel as if I am watching the eight planets.
0: Kani vari venta satulu kuda vachi vari kuda ashtagrahalu anaga enimidi netramulu.
1: And you are followed by wives also.
0: 8, 8, 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
1: I'll consider my daughter-in-law as daughter.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: They are also highly virtuous.
0: అప్పుడు చెప్పాడు.
1: Then you said,
0: ఎంతటి అదృష్టం నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం ఉంటా, ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైస్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ది సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడాను రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నోబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha and Rama was asked to follow. And he never said no to the proposal.
0: Matru agne motta motne jarigipoyindi.
1: And in fact, they followed the command of the mother.
0: Ramulato bail deraadu.
1: And he followed Rama.
0: Velin tarvata,
1: after that,
0: Sarayu nadi teeram lopala,
1: very close to Sarayu river,
0: naina inka siddhashramaniki cheravalsi vachindi.
1: We are very close to Siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
1: anna. And then I will teach you a mantra.
0: Maya, idiye maya.
1: This is illusion.
0: సర్వజ్ఞుడు రామకృష్ణుడు రామచంద్రులు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఓమ్నిషియంట్,
0: సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను,
1: హీ నోస్ రామ ఇస్ ఆల్ పవర్ఫుల్,
0: తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు.
1: యట్ విశ్వామిత్ర వాంటెడ్ టు టీచ్ ఎ మంత్ర.
0: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను.
1: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్.
0: నాయన, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ until all the demons are killed, no one should pass
0: into the pool. అవకాశం ఉండదు.
1: You will not have any time.
0: ఆహార నిద్రమును రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై,
1: you have to sacrifice your food and drink and sleep.
0: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చాను.
1: Now he taught them
0: బల నిద్రను సాధిస్తుంటాడు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతి బల will help you to conquer hunger.
0: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముని చేత లక్ష్మణుడు కూడా వెంటబడ్డాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హ్యాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధాన్ని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రామును అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: దేర్ఫోర్ దే డెమాన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఇస్, వాట్ హార్మనీ ఇస్.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
0: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంకా ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రమూ లేదు.
1: బట్ ద రెస్ట్ దశరథ నథింగ్.
0: కానీ మీరు తలచవచ్చును, కైక ఈ విధంగా కోరింది కదా, కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: ఓన్లీ టు కిల్ ద డెమన్స్.
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్.
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani aneka rakaluga manam bhavichukuntuntam.
1: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi Kaika gaadayi.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
1: She is highly virtuous.
0: Sadhyamanduralu.
1: She is chastefully.
0: Seelavanturalu.
1: She is one of character.
0: Eeme kevalamu daivagniga bhavinchi
1: she considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
1: Unless Rama is in the forest, demons will not be killed.
0: Ravana mardam jaragali.
1: Ravana has to be annihilated.
0: కనుకనే దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రామును అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌసు కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు,
1: సంఖ్య
0: భర్తలు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్?
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటిని దైవాగ్రత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు God's master plan, we are not independent.
0: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం కప్పించింది.
1: And she answered everybody.
0: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు?
1: In future, what kind of life they are going to lead?
0: అప్పుడే
1: Then
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: Then she also knows Ravana's story.
0: రావణులు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact, everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయనా, నా కుమారుడు పుట్టాడు.
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: He's so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు.
1: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
1: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది?
1: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
1: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని
1: ఐదర్ బై ఏంజెల్స్
0: యజ్ఞ యాగాది క్రతువుల చేత గాని
1: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
0: కిన్నెర కింపురుషుల చేత గాని
1: ఆర్ కిన్నెర అండ్ కింపురుష
0: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనాడు
0: నేను ఆ రావణుకి నేనే వరం ఇచ్చాను.
1: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
0: దేవతల చేత గాని కిన్నెర కింపురుషుల చేత గాని
1: కిన్నెర
0: రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఇస్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
0: కాబట్టి రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
1: So his death is at the hands of Rama.
0: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: It's not to happen the hands.
0: కిరుల చేత జరిగేటువంటిది కాదు.
1: Or others.
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
1: Or పురుష.
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
1: By no other way or beasts or whatsoever.
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
1: He considered that man is so low.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేసింది.
1: And he thought that man is so low and he was so proud.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణువుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కానీ
1: ఐదర్ బై ఏంజెల్స్
0: కిరణుల చేత కానీ
1: ఆర్ కిన్నెర
0: కింపరుషుల చేత కానీ
1: పురుష
0: రాక్షసుల చేత
1: కానీ
0: నీకు మరణం ఉండదు అన్నాడు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
1: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద సీక్రెట్.
0: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
1: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
0: దీనినే లంకకు చేరినప్పుడు
1: క్లోజ్ టు లంక
0: హనుమంతుడు పోయినప్పుడు లంకని చెప్తుంది.
1: లంకని స్టార్టెడ్ టెలింగ్
0: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
1: దట్ టైమ్స్ ఆర్ సో నియర్.
0: ఒక కోతి వచ్చి
1: ఎ మంకీ విల్ బి హియర్.
0: ఈ లంకని కొట్టినప్పుడు
1: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
0: ఆ తల తిరిగి పడిపోయింది.
1: అండ్ షీ విల్ ఫాల్ విత్
0: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
1: షీ నాట్ ఆర్డినరీ వన్.
0: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
1: ద మూమెంట్ షీ ఫెయింట్స్
0: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
1: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
0: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
1: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
0: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
1: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
0: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
1: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
0: అది కూడా మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు నో దాట్.
0: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
1: అండ్ కై కలెక్టెడ్ దట్ వెజల్ ఆఫ్ ప్రసాద్
0: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవే.
1: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
0: అంజనీ కాదు, అంజనీ దేవి.
1: షీఈస్ అంజనీ దేవి.
0: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
1: And she has received that pious.
0: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
1: And Hanuman is born because of the grace.
0: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
1: It only means Hanuman belongs to all the four brothers. ఈజ్ ద స్పార్క్ ఆఫ్ దెమ్.
0: కనుక హనుమంతుడు రామునికి అంత సమీపంగా ఉంటుండి రామ కార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
1: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనే ఉంటున్నాయి.
1: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ.
0: ఎవరు ఈ రహస్యాన్ని వెతికి చూచిన వాళ్ళు లేరు.
1: In fact, no one has clearly investigated every detail.
0: నిదానంగా యోచన చేస్తే
1: if you inquire clearly,
0: ప్రతి ఒక్కటి అర్థం లేనిటువంటి పదం అక్కడ ఏమాత్రము ఉండదు.
1: Everything is highly meaningful and purposeful.
0: ప్రతి కుటుంబములకు,
1: for every family,
0: ప్రతి అన్నదమ్ములకు,
1: brother,
0: ప్రతి అక్క చెల్లెండ్రులకు,
1: sister,
0: ప్రతి తల్లిదండ్రులకు,
1: parents,
0: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
1: Receive ideals in all aspects, in all fields of life.
0: ఎవరెవరు ఏ ఏ రీతిగా మెలగాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
0: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
1: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
0: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
0: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
1: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
0: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
1: This may modern age or ultra modern age.
0: Matane.
1: Our sort of command.
0: Satyanni patinchali.
1: And one has to follow.
0: Vidyanni pradarshinchali.
1: And you have to be humble.
0: Vidyatanu nirupinchali.
1: And you have to be obedient.
0: Nijamainatundi aadarshanni manam andinchali.
1: And you have to be true ideal.
0: Prati manavudu kodunu oka aadarshanni andinchi nimittame janminchadu kani ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ బాన్ టు బి ఎన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
0: ప్రతి వ్యక్తి కూడాను,
1: ఎవ్రీ పర్సన్,
0: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
0: ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ దిస్ స్టేటస్.
0: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
1: And how mother should take care of the child.
0: Bidda ee reethiga tallini gauravinchali.
1: And how the child should respect
0: mother. Intiki vachinatundi aditi abhyagatanu ee reethiga manam gauravinchali.
1: Our guests are to be received in respect.
0: Ivanni kudunu oka kutumbam nunchi vachinatundivi.
1: All these norms are to be observed in every family.
0: Prapanchamanta oka illu.
1: The whole world is one home.
0: Manavulandaru oka kutumbame.
1: The humanity belongs to one family.
0: Kalukoni ee oka kutumbamainti manavulu ee vidhame bedabhavanaku avakasam ivvakunda.
1: In this family of humanity, there should not be differences.
0: దేహములు ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో,
1: just as we have various limbs to this body,
0: చెయ్యి పని చేస్తుంది,
1: the hand works,
0: కన్ను చూస్తుంది,
1: the eye watches,
0: చెవులు వింటుంది,
1: ears hear,
0: నోరు మాట్లాడుతుంది,
1: the tongue speaks,
0: కానీ ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ,
1: though their functions are different,
0: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో,
1: just as you find harmony and unity in this body,
0: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
0: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
0: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
1: దిస్ హస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి,
1: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
1: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
1: the children of one
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
1: and when once they got married,
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
1: Parents never cried that the daughter is going to another place.
0: ఇది మా కర్తవ్యం.
1: Is our responsibility.
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
1: My daughter has to go to in-laws house and serve there.
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
1: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
0: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్
0: ఆనందం లేదు.
1: ఇన్లాస్ హౌస్
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
1: When daughter is to join her in-laws house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
0: నారములు అంటే నీరు.
1: నారము మీన్స్ వాటర్.
0: నయనములు అంటే కన్నులు.
1: నయన మీన్స్ ఐ.
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
1: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
0: ఇది శోక భాష్పం కాదు.
1: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: కనుక కంటి ధారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి ధారలు.
1: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ should flow not the tears of misery.
0: దుఃఖంతో పరితపించేటువంటి ధారలు కాదివి.
1: They are not the tears of misery out of sadness.
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
1: Those days were highly sacred.
0: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
1: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ, ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్ హర్
0: సన్. చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
1: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
1: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
1: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
0: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
1: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్నెస్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ. అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
0: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
1: ఆర్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్?
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీ ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
1: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: దట్ వాస్ ద ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక
1: సో
0: మనము రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: ఇన్ రామాయణ యాజ్ వీ టేక్ ఈచ్ ఆస్పెక్ట్
0: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
1: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: హీ నోటిస్డ్.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ నోటిస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామా వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ దట్ రామా వాస్ డూయింగ్?
0: చిన్న పిల్లవాడు.
1: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: అండ్ పర్హాప్స్ రామ మస్ట్ హావ్ ప్లేడ్ ఆల్ ద డే, అండ్ బికాస్ ఆఫ్ ద పెయిన్ ఇన్ ద లెగ్ హీ మస్ట్ హావ్ బీన్ ప్రెసింగ్ హిజ్ ఫీట్. సో హీ సెంట్ టూ సర్వెంట్స్.
0: నొప్పులు లేవు.
1: నో పెయిన్ అట్ ఆల్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
1: And this is the nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
1: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పరులు నా పాదంలో చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కరెక్ట్. అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: ద నేచర్, ద సైన్స్, అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద టెన్ సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాస్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక.
1: కైక
0: చాలా మందర మాట విన్నట్టు.
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద
0: డెత్ సెంటెన్సెస్ బై మందర.
1: అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు.
1: నో.
0: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
1: అండ్ షీస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడునీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక.
1: కైక ఇస్ హైలీ కరేజియస్.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: డూ యూ థింక్ దట్ షీ విల్ బి సో లో ఇన్ మీ?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్
0: టీర్స్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
1: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
0: ఏదు ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడా చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: యాజ్ ద టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో డైవర్టెడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అదే సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య క్యారెక్టర్.
0: అదే అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
0: నో, ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు.
1: నో.
0: రాముడు,
1: రామ,
0: రామును కూడాను అంతే.
1: సో ఆల్సో రామ,
0: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: హీ వాస్ ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవ్వరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
0: దేహానికి 77.
1: భగవాన్ ఈజ్ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
0: చాలా క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నేను నడచటం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: నేను పరిగెత్తితే ఇప్పుడు అక్కడ నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
0: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనతలు నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: ఎని ఇన్కార్నేషన్.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ది ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్. నా శరీర
0: శక్తియా ఎవరికీ తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
0: ఎనీవన్. ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని ఆదిపుకొడతాను.
1: ఇప్పుడు దీని ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటా చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
0: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో?
0: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఈజ్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడుగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ది బాడీ హస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇట్ హస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజంబు చూడ, ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ ది బేసిక్ ఇన్వెలర్.
0: రాముడు కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టగడపడికి రాముడు పోయాడు.
1: రామ లెఫ్ట్.
0: కృష్ణుడు పోయాడు.
1: దేహాన్ని
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవ లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాముడు సరయూ నదిలో దిగాడు.
1: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: దేర్ హీ డిసపియర్డ్.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: హీ సెంట్ సీత ఫస్ట్.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: సో ఆల్సో కృష్ణ.
0: ద్వారక లోపల పోయి.
1: దేర్ ఇన్ ద్వారక.
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: యాజ్ హి వాస్ గోయింగ్
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: హీ సాట్ ఆన్ ఎ ట్రీ.
0: ఉద్ధవుడు చూచాడు.
1: ఉద్ధవ సా.
0: చూచినాడు, ఒక నిమిషంలో అర్ధర్థానమైపోయాడు.
1: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్ వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడి.
0: కనుకనే దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీతో పాటు తిరుగుతూ తింటూ
1: భగవాన్
0: తిరుగుతూ మీతో పాటు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ
1: భగవాన్ మూవ్ సమిట్
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
0: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
1: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్స్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్.
0: ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లు నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
0: కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్
0: ఫార్వర్డ్. ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లు నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.

0: And why Swami is walking so slow?
1: కుట్టింటారు కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్
1: మృదు మధురమైనటువంటి నడక.
0: ఇట్ సో సాఫ్ట్ అండ్ టెండర్
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్ నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

ಕಿಟ್ಟ ದಿಂ ತರಗಡದಿಂದ ಜಂ ಜಂ.

0: కసామగానలోల శుభకర విఘ్న వినాశక వినాయక గజవదనాహే గణనాయక తరిగిట జుమ్ తరిత. అండ్ ఐ షుడ్ సే యునో దిస్ మై బి ట్రివియల్ టు యూ, ఇట్ ఇల్ సెట్ టెంపో ఫర్ ఎవ్రీథింగ్. వెన్ ఐ సే దాట్ యునో ద ఫస్ట్ సాంగ్ బిహైండ్ దేర్ మైక్స్ యునో పీపుల్ హు ఆర్ సెట్టింగ్ ద మైక్స్, సో బై దిస్ గణేష్
1: సాంగ్ నో ది లెవెల్స్
0: అండ్ యునో ఫ్రమ్ ద నెక్స్ట్ సాంగ్ ఇట్ బి యునో ఇట్ బి స్మూత్.
1: ఐ థింక్ వన్స్ యునో ఎట్ ఎవ్రీ లెవెల్ ఇన్ ఎవ్రీ వే బ్యాలెన్సింగ్ హ్యాపెన్స్
0: ఎగ్జాక్ట్లీ
1: యునో
0: స్థితి లయకారం.
1: ఐ థింక్ బ్యాలెన్స్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, బ్యాలెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ అస్, ఇన్ సైడ్ అండ్ డీప్ ఇన్ సైడ్.
0: అండ్ నౌ ఐ రిమెంబర్ దిస్, after every Ganesha bhajan it became a practice,
1: yes,
0: that they would garland all three of us. This was Swami's direction.
1: Yes, after the Ganesha,
0: after Ganesha bhajan.
1: Wow.
0: And this would happen for every Burakatha. So after Ganesha bhajan we will all be, you know, standing,
1: yes,
0: like that,
1: yes,
0: and we will not start anything because, yes, you know, it might upset the. So three boys were there, they used to come and garland us, yes.
1: So you can be garlanded, you have the privilege of being garlanded after, only after singing Ganesha,
0: after praising
1: after you praise the
0: Lord Sun,
1: Lord Sun. Because for the Lord the son is very important, because the son knew how to revere the father.
0: He set the ideal.
1: Set the ideal. Amazing. Fantastic. It's been so lovely talking to you, Prabhakar. And I only wish, I mean, I wish this session goes on, but we have to conclude because the limitation of the duration of this program. But I'm praying to Swami that, you know, we'll have you again for future episodes.
0: Thank you. Thank you so much, Brother Bishu. Thank you.
1: Sai Ram.
2: That was Brother Sai Prabhakar, a former student of Bhagwan's University and a very blessed singer and musician who is proficient not only in singing but also in the Telugu language, and had the opportunity to perform Burakathas in the divine physical presence of Bhagwan on innumerable occasions. With that, let's move on to the last part of this program. We will now listen to the Prashanti Mandir version of this bhajan.

మంచి మాట వినరు. మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు. మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తురు. ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా.

0: మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
1: ఉత్తమ ఆశయ సే కహీ బాత్ కో భీ మానవ కర్తా హై అన్సునీ పరంతు సున్తా హై బడే చావ సే గప్ కో ఔర్ అపవిత్ర బాతో కో ఐసా మానవ కైసే జానే దైవత్వ కో ఇసీ సత్య కో సమజ్నా హోగా తుమ్హే ఆజ్
0: ప్రేమ స్వరూపులార యువతులు యువకులు ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండి పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
1: ప్రేమ స్వరూపో ఆజ్కల్ కే యువక్ యువతియో కో శాశ్వత్ నైతిక మూల్యో కా సక్రియ పోషణ కర్నా హోగా. ఇన్ మూల్యో కో సంరక్షణ దేనా ఉన్కా ప్రాథమిక కర్తవ్య హోనా చాహియే. ఆజ్కల్ కే యువా కో పతా హీ నహీ హై కి నైతికతా క్యా హై ఔర్ ఆదర్శ మూల్య కౌన్ కౌన్ సే హై. మానవ నే నైతిక మూల్యో కో తిలాంజలి దే దీ హై. ఇసీలియే యువా లోగో కో ఆజ్కల్ అనేక విపత్తియో కా సామ్నా కర్నా పడ రహా హై.
0: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు, చాలా విలువైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది, చాలా గొప్పది. ఇలాంటి పవిత్రమైన నిత్యసత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
1: లోగ్ తనిక్ యే నహీ సోచ్తే కి యువా లోగ్ సమాజ్ కే లియే కిత్నే మహత్వపూర్ణ హై. నైతికతా కోయి సాధారణ విషయ నహీ హై, యే బహుత్ మహత్వపూర్ణ హై, అతి మూల్యవాన్ హై ఔర్ బహుత్ హీ పవిత్ర హై. మానవతా కి రక్షా కైసే హోగి యది హమ్ ఇస్ శాశ్వత్ ఔర్ పావన్ నైతికతా కో పోషిత్ కర్నే కా ప్రయాస్ నహీ కరేంగే.
0: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: సచ్చే మానవ్ కి తరా జీనే కా అర్థ హై నైతికత కా జీవన్ వ్యతీత్ కర్నా. ఆజ్ కే యువా యే సమజ్నే కి కోషిష్ నహీ కర్తే కి జీవన్ కా ఉద్దేశ్య క్యా హై, ఉన్కా లక్ష్య క్యా హోనా చాహియే, ఉన్హే కౌన్ కౌన్ సా మార్గ్ చున్నా హోగా ఔర్ కౌన్ కౌన్ సే ఆదర్శ్ అప్నానే హోంగే.
0: ఈ నైతికమనేటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు. ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది. సంస్కృత పదమునందు నైతికమనేటువంటి పదమునకు

0: పౌరుషము అని చెప్పింది. ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
1: అంగ్రేజీ భాషమే నైతికతగా కుచ్ అర్థ్ హై. ఉస్కే విపరీత్ సంస్కృత్ మే నైతికతా కే సమకక్ష జో శబ్ద హై ఉస్కా భిన్న అర్థ్ నికల్తా హై. సంస్కృత్ మే నైతికతా కే లియే పౌరుష శబ్ద ఆతా హై. ఇసీ కో అంగ్రేజీ మే నైతికతా కీ సంజ్ఞా దీ జాతీ హై.
0: మొరాలిటీ అనగా ఏమిటి? పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశము లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు, జీసస్ పేరు పెట్టుకున్నారు.
1: నైతికత క్యా అర్థ్ హై? పూర్వకాల్ మే ఈసా మసీహ్ నే రోమన్ రాజాఓ కో నైతిక జీవన్ వ్యతీత కర్నే కా మహత్వ బతాయా. ఉన్హే శిక్షా దీ గయీ కి నైతికతా సే బంధా హువా సమాజ్ హీ ఈశ్వర్ కా సామ్రాజ్య కహలాతా హై.
0: మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము. ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు, కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
1: నైతికత క సచ్చా అర్థ్ హై పెహలే అప్ని ఛిపి హుయి దివ్యతా కో పెహచాన్నా ఔర్ ఫిర్ అప్నే అనుభవ్ కో దూసరో మే బాంట్నా. అంగ్రేజీ కా పర్సనాలిటీ అర్థాత్ వ్యక్తిత్వ శబ్ద లాటిన్ శబ్ద పర్సోనా సే నిక్లా హువా హై. యే మూల్ లాటిన్ శబ్ద ఈసా కి అందర్ బసీ హుయి కాంతి శక్తి ఔర్ దైవీయ ఆకర్షణ కే కారణ ఉద్భూత్ హువా.
0: పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. దీనినే తెలుగునందు నీతి అన్నారు. అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతితో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అత లాటిన్ శబ్ద పర్సోనా తథా ఉస్కా సమకక్ష అంగ్రేజీ శబ్ద పర్సనాలిటీ వాస్తవ మే మానవ మే ఛిపే హువే దైవత్వ కో హీ సంబోధిత్ కర్తే హై. తెలుగు మే ఇసే నీతి కహా జాతా హై. ఇస్ శబ్ద కా అర్థ్ హై కి ప్రత్యేక మానవ మే ఏక్ ఛిపీ హుయీ శక్తి హై జో ఉస్కే అందర్ బసీ హుయీ అగమ్య ఔర్ అదృశ్య దివ్యతా కో ప్రకట్ కర్నే కీ క్షమతా రఖతీ హై.
0: నీతి లేని జాతి పోతి కంటే పాడు అన్నారు. నీతి చాలా విలువైనటువంటిది.
1: నైతికత రహిత సమాజ్ బందరో కే సమూహ సే భీ బత్తర్ హై. నైతికత సబ్సే అధిక మూల్యవాన్ హై.
0: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని, దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు. అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
1: జైసా పెహలే కహా గయా హై యే నీతి యా నైతికత శబ్ద లాటిన్ కే పర్సోనా యా అంగ్రేజీ కే పర్సనాలిటీ శబ్ద కీ తరహ హీ హై. పర్సోనా దివ్య శక్తి యా గుణ హై జో హృదయ మే అప్రకట్ ఔర్ సూక్ష్మ రూప్ మే పడా రహతా హై ఔర్ వో బహుత్ సే రూపో మే ఉజాగర్ హోతా హై.
0: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి. ఆ విధంగా వ్యక్తం గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
1: మానవ్ కో అందర్ ఛిపే హువే ఇస్ దైవత్వ కో ప్రకట్ కర్నా హై. ఉసీ మనుష్య కో జో ఇస్ అంతర్నిహిత దివ్యతా కో బాహర్ నికాల్తా హై సచ్చా వ్యక్తి కహతే హై. వ్యక్తి శబ్ద కా సహీ అర్థ భీ యహీ హై.
0: వ్యక్తి అనగాకూడదు, ఇదే అర్థము. అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికే వ్యక్తి అని పేరు. కాని అట్టి వ్యక్తం చేయనటువంటి ఒక మానవుణ్ణి వ్యక్తి అని పిలిచటం కూడాను సరైనటువంటి పదం కాదు.
1: వ్యక్తి వహీ హై జో ఛిపీ హుయి దివ్యతా కో జో అవ్యక్త హై బాహర్ ప్రకట్ కర్తా హై. జో ఛిపీ హుయి దివ్యతా కో ఉజాగర్ నహీ కర్తా మానవ్ కహలానేకే యోగ్య నహీ హై.
0: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధములైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక, దైవత్వాన్ని దర్శించుకోలేక, మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవు.
1: యద్యపి మనుష్యకి హృదయమే అనేక సూక్ష్మ శక్తియా బంద్ పడి హై, పరంతు వో అప్నే సచ్చే స్వరూప్ కో భూల్ గయా హై. ఫలస్వరూప్ వో అప్నే అందర్ కీ దివ్యతా కో ప్రకట్ నహీ కర్ పా రహా హై. వో నహీ జాన్ పాతా కి కిస్ ప్రకార్ సచ్చే మానవ్ కీ తరహ జియా జాయే. అతః వో శక్తిహీన్ జీవన్ వ్యతీత్ కర్ రహా హై.
0: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది. క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు. 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు. అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు. వీరందరూ కూడాను మహమ్మద్ అయినప్పటికీ కాని తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చెయ్యాలి.
1: హజారో వర్ష భారత్ మే రాజాఓ కా రాజ్య రహా. ఈసాకే కై వర్ష పూర్వ్ యహా భగవాన్ రామ్ నే జన్మ లియా ఔర్ సమ్రాట్ బనే. 225 వర్ష పూర్వ్ శివాజీ సమ్రాట్ థే. అక్బర్ నే భీ ఇస్ దేశ్ మే రాజ్య కియా. అక్బర్ సహిత్ జో ముస్లిమ్ థే వే సభీ లోగ్ ఆధ్యాత్మిక మార్గ్ పర్ చలే ఔర్ ఉన్హోనే అప్నే అందర్ జో దివ్యతా కా అనుభవ్ కియా వే ఉసే అన్య లోగో మే బాంట్నే కే లియే కృత సంకల్ప్ థే. ఇసీ ప్రకార్ ఆజ్కల్ కే ఇన్సాన్ కో భీ జో దివ్యతా ఉస్కే అందర్ ఛిపీ హై ఉసే ప్రకట్ కర్నా చాహియే.
0: ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది. తన వ్యక్తిత్వాన్ని మర్చాలి, దివ్యత్వాన్ని స్మరించాలి, పవిత్రమైన భావం పెంచుకోవాలి, అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఆజ్కల్ కే మనుష్యకు కుచ్ భీ జ్ఞాన్ నహీ హై కి వ్యక్తి యా సచ్చే మానవ్ కా క్యా అర్థ హై. మానవ్ కో అప్నే నిమ్న తత్వ కో భూల్నా హోగా, దైవత్వ కీ ఓర్ ధ్యాన్ లగానా హోగా, పవిత్ర భావనాఓ కా పోషణ కర్నా హోగా ఔర్ అసీమ్ బహుమూల్య ఆధ్యాత్మిక నియమో కా పాలన కర్నా హోగా.
0: ఆస్తికత్వం అనగా ఏమిటి, ఆధ్యాత్మికమనగా ఏమిటి అనగా, ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి, మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
1: ఆస్తికత కా క్యా అర్థ హై, ఆధ్యాత్మికత కా క్యా అర్థ హై. ఆధ్యాత్మికత వో హై జో మనుష్య కో అప్నే పార్శ్విక అవగుణో ఔర్ ప్రవృత్తియో కో దూర్ కర్నే ఔర్ అప్నీ నిమ్న ఆత్మా పర్ నియంత్రణ కర్నే కే యోగ్య బనాతీ హై. తత్పశ్చాత్ ఉస్కే అందర్ కీ దివ్యతా కో ప్రకట్ కర్తీ హై.
0: కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణమవుతున్నారు. మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి. కనుకనే 15 సంవత్సరం నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు.
1: పరంతు ఆజ్కల్ కి శిక్షా కి కారణ్ ఆజ్కల్ కా మానవ్ అప్నీ ఛిపీ దివ్యతా కో భూల్ బైఠా హై. ఉస్నే అప్నీ పశుతా కో కై గుణా బఢా లియా హై ఔర్ నిమ్న స్తర కే మనుష్య కా జీవన జీ రహా హై. మానవ్ శబ్ద కా అర్థ హీ సమాప్త హో గయా హై. ఇసీలియే పిఛలే 15 వర్షో సే మానవీయ మూల్యో కే వికాస్ పర్ బల్ దియా జా రహా హై.
0: ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: మానవీయ మూల్యం కా క్యా అర్థ హై ఔర్ మనుష్య కిత్నా మూల్యవాన్ హై? కిసీ కే లియే భీ సంక్షేప్ మే యే కహనా సంభవ్ నహీ హై కి మానవీయ మూల్యం కా క్యా అర్థ హై. కుచ్ లోగ్ ఇస్కీ సత్య సే పహచాన్ కరాతే హై, కుచ్ ధర్మ సే ఔర్ కుచ్ కిసీ ఔర్ సే. యే ఉన్కీ అప్నీ సమజ్ ఔర్ మాప్దండ్ కే అనుసార్ హోతా హై.
0: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? పశుత్వాన్ని పూర్తిగా మరచి దివ్యత్వాన్నే చింతించి మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
1: వాస్తవమే మానవీయ మూల్యం కే అభ్యాస్ కా క్యా అర్థ హై? ఇస్కీ వ్యాఖ్యా ఆసాన్ హై. ఇస్కా అర్థ హై కి అప్నీ పార్శ్విక్ ప్రవృత్తియోం కో పూరీ తరహ సే దూర్ కర్నా, ఈశ్వర్ కా ధ్యాన్ కర్నా ఔర్ ఉత్తమ్ గుణో కో ప్రకట్ కర్నా.
0: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థం. అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. మంచి మనసు కలవాడే మానవుడు.
1: ఉపనిషద్ మానవ్ శబ్ద కా ప్రయోగ్ పవిత్ర వ్యక్తి కే లియే కర్తే హై. అత మానవ్ కా అర్థ హై భలా మనుష్య, అథవా మానవ్ వో హై జిస్కా మన్ అచ్చా హై.
0: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. కనుక మంచి మనసు కలవాడే మానవుడు.
1: సంస్కృతమే మనస్ శబ్ద కా అర్థ హై మన్. మనస్ యా మన్ వాలే కో మనీషి అథవా మానవ్ కహా జాతా హై. యా యూం కహ సక్తే హై కి అచ్చే మన్ వాలే కో హీ మానవ్ కహతే హై.
0: మంచి మనసు అనగా ఏమిటి? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకటించి అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
1: అచ్చే మన్ కా క్యా అర్థ హై? అచ్చా మన్ వో హై జో వ్యక్తి కో ఆదర్శ జీవన్ వ్యతీత్ కర్నా సిఖాతా హై, ఉసే దూసరో కో పావన్ మార్గ్ పర్ చలానే యోగ్య బనాతా హై, ఉసే ఆత్మతత్వ కో ప్రకాశిత్ కర్నే ఔర్ ఫలస్వరూప్ అసీమ్ ఆనంద్ కో అనుభవ్ కరానే మే సహాయక్ హోతా హై.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
1: ఆజ్కల్ కౌన్సా మనుష్య ఇస్ పావన్ ఆనంద్ కో పానే కే లియే తయ్యార్ హై? ఆజ్ కహీ భీ అచ్చా మన్ దిఖాయీ నహీ దేతా. ఇసీలియే భలే వ్యక్తి ఆజ్కల్ దిఖాయీ నహీ దేతే.
0: మ్యాన్ అనగా ఏమిటి? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. ఎం అనగా మాయను మర్చిపోవాలి, ఏ ఆత్మను దర్శించాలి, ఎం నిర్వాణం పొందాలి.
1: అంగ్రేజీకే మ్యాన్ శబ్ద కో సమజ్నే కా ప్రయాస్ కరే. ఇస్మే ఎం కా అర్థ హై మనుష్య కో మాయా కే ఊపర్ ఉఠనా చాహియే. ఏ కా అర్థ హై కి మానవ్ కో ఆత్మా సే సాక్షాత్కార్ కర్నా చాహియే ఔర్ ఎన్ కా అర్థ హై కి ఉసే నిర్వాణ యా మోక్ష ప్రాప్త్ కర్ లేనా చాహియే.
0: మాయను మరచి ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
1: అత సచ్చా ఇన్సాన్ వహీ హై జో మాయా సే ఊపర్ ఉఠే, ఆత్మతత్వ కో దేఖ్ లే ఔర్ నిర్వాణ ప్రాప్త్ కర్ లే.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు, ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు, నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
1: ఆజ్కల్ మనుష్య మాయామే ఫసా హువా హై, వో ఆత్మా కే తత్వ కో భూల్ గయా హై, తబ్ ఉసే నిర్వాణ కైసే మిల్ సక్తా హై?
0: కనుక మొట్టమొదట మాయను మర్చాలి, మాయను వదలాలి. మాయనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
1: అత సర్వప్రథం మనుష్యకు మాయాసే ఊపర్ ఉఠనా చాహియే, ఉసే మాయాకు త్యాగ్నా చాహియే. మాయా కా క్యా అర్థ హై? జిస్ వస్తు కా అస్తిత్వ నహీ ఉసే విద్యమాన్ మాన్నా హీ మాయా హై.
0: లేని దానిని చింతించి ఉన్నదాన్ని మర్చిపోయి చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు. కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: అస్తిత్వహీన వస్తుకే బారే మే సోచతే రహనే ఔర్ ఉస్ సమయ వాస్తవికతాకో భూల్ జానే కే కారణ్ మనుష్య అప్నే లక్ష్యకో ప్రాప్త్ కర్నే మే అసమర్థ్ హో జాతా హై. ఇసీ కారణ్ ఆజ్కల్ మనుష్య ఇత్నీ ముష్కిలో కా సామ్నా కర్తా హై, ఉసే ఇత్నా దుఃఖ్ మిల్తా హై ఔర్ వో దుర్గతికో ప్రాప్త్ హోతా హై.
0: కనుక నవరాత్రులు అనగా ఏమిటి? 9 రాత్రులు.
1: అబ్ హమ్ నవరాత్రి కా ఉత్సవ్ మనా రహే హై. నవరాత్రి కా క్యా అర్థ హై? ఇస్కా అర్థ హై 9 రాత్రియాం.
0: ఈ 9 రాత్రుల లోపల కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు నీకు ఒక నియమం నియమించారు.
1: హమారే ప్రాచీన మహాపురుషోనే నిర్దేశ్ దియే కి ఇన్ రాత్రియో మే మానవ్ కో మహాదుర్గా, మహాకాళి ఔర్ మహాసరస్వతి కే రూప్ మే దైవీ మాతా కి పూజా కర్కే అప్నే అందర్ స్థిత్ ఆత్మా కే దైవీ తత్వ పర్ ధ్యాన్ లగానా చాహియే.
0: దుర్గ అనగా ఏమిటి? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటి సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు, మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు.
1: దుర్గా కౌన్ హై? దుర్గా సర్వశక్తి కా స్వరూప్ హై. దుర్గా సభీ మానసిక శక్తియో కా, సభీ వివేక్ శక్తియో కా ఔర్ ఆత్మశక్తి కా సంయుక్త రూప్ హై.
0: ఇంకా మహాకాళి అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
1: దుర్గా కే పశ్చాత్ ఆతీ హై మహాకాళి. వో కిస్కా రూప్ హై? వో ఇన్హీ 3 శక్తియో కో ప్రకట్ కర్తీ హై ఔర్ దుష్టతా కా నాశ్ కర్తీ హై.
0: అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని ఎందే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
1: మనుష్యకు ఏ నహీ సోచనా చాహియే కి దుర్గా కహీ ఔర్ హై ఔర్ కాళి కహీ ఔర్ హై ఆది ఆది. దుర్గా కాళి ఆది సే జుడీ హుయీ సభీ శక్తియాం మనుష్య కే అందర్ ఛిపీ హుయీ హై.
0: మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే. ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, ఇంద్రియములను అనుసరించడం చేత, దురభ్యాసముల చేత దుర్మార్గములకు లోబడి దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది.
1: గందే విచారం కే కారణ్ ఔర్ బుద్ధి కి సలహ కో అన్సునా కర్నే కే కారణ్ మన్ ఇంద్రియో కా దాస్ బన్ జాతా హై ఔర్ ఉస్సే జన్మ హోతా హై గందీ ఆదతో కా జో బాద్ మే ఆసురీ శక్తి మే పుష్ట్ హో జాతీ హై.
0: కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: హమారే పూర్వజ్ బతాతే థే కి దేవీ దుర్గా కే దర్శన్ హోనే కా అర్థ హై హమారే అందర్ కి ఆసురీ శక్తియో కా నాశ్ హోనా ఔర్ ఆత్మా కా దర్శన్ హో జానా.
0: ఈ 9 దినములు కూడాను అనేక రకమైన యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణం.
1: 9 దిన్ రహనే వాలే నవరాత్రి కా త్యోహార్ ఇసీలియే బనాయా గయా హై కి హమ్ ప్రార్థనా ఔర్ పూజా కర్కే బురే విచారో, బురీ ఆదతో ఔర్ బురే లక్షణో కో సమాప్త్ కరే ఔర్ దివ్యతా కా అనుభవ్ కరే.
0: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే, వినేదంతా దుర్గుణాలే, చేసేదంతా దుర్గుణములే. మంచితనం ఎక్కడ నుంచి వస్తుంది?
1: మనుష్య ఆజకల్ జో కుచ్ భీ పఢతా హై ఉస్సే దుర్గుణ ఉత్పన్న హోతే హై. వో జో కుచ్ భీ సున్తా హై వో కేవల్ గందగీ హై ఔర్ ఇసీ ప్రకార్ ఉస్కే కార్య భీ గందే హై. యది కార్య గందే హోంగే తో వ్యవహార్ కైసే అచ్చా హో సక్తా హై?
0: మంచితనం మానవుడు ఎందే కనిపించటం లేదు. ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కాని భ్రమించటమే అది. ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మశూన్యం కనిపించడు. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
1: ఆధునిక్ మనుష్యమే అచ్చాయి లేష్ మాత్ర భీ నహీ హై. లోగ్ సోచతే హై కి వే అచ్చే హై పరంతు యే ఉన్కా భ్రమ హై. జబ్ తక్ మనుష్య మే భ్రమ హై తో వో బ్రహ్మ కో కైసే ప్రాప్త కర్ సక్తా హై. अतः मनुष्य को अपने अंदर छिपी हुई दिव्यता को प्रकट करने का प्रयास करना चाहिए.
0: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది. ఎక్కడి నుంచినో పోయి ఒక కాపరు పిత్తాళి వెండి ఇలాంటివంటే గనుల నుంచి తివ్వటం కాదు. ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది. ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని. ఈ మైండ్ నుంచి కూడాను మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
1: दिव्यता सचमुच आपके अंदर है. दिव्यता प्राप्त करना कहीं पर किसी खान से तांबा या चांदी आदि निकालने की तरह नहीं है. दिव्यता की खान प्रत्येक मानव के अंदर पहले से ही विद्यमान है. मनुष्य के अंदर की यह खान बहुत बड़ी है. मानव हृदय की इस शक्तिशाली खान में से हमें पवित्रता को निकालना चाहिए.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు.
1: ఆజకల్ కా మానవ్ పవిత్ర కార్యో మే సంలగ్న హోనే కా కోయి ప్రయత్న నహీ కర్తా.
0: పెద్దలను దర్శించినప్పటికీ అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబులు మనకేమాత్రము సరైనటువంటివి కాదు. కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు.
1: యద్యపి మనుష్య మహాన్ లోగో కా దర్శన్ కర్తా హై పరంతు ఉసే అప్నే ప్రశ్నో కా సముచిత్ ఉత్తర్ ప్రాప్త్ నహీ హోతా. जब ये शिक्षक अपने ही उत्तरों से संतुष्ट नहीं कर पाते तो वे उपदेश ही क्यों देते हैं.
0: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతగులను గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు. కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. దానినే దివ్యశక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు. ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిదే. చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు. కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉండినట్టుగా భావించడం లేదు.
1: ఈసా మసీహ్నే అప్నే సమయకి రోమన్ శాసకుంకో జో పెహ్లీ చీజ్ బతాయి వో థీ కి దివ్యత మనుష్యకే అందర్ ఛిపి హుయీ హై. యే దివ్యత సర్వవ్యాపీ హై. इस दिव्यता को दैवी शक्ति या चैतन्य आदि कहा जाता है. यह चैतन्य शक्ति सर्वव्यापक है. ऐसा कोई स्थान नहीं है जहां चैतन्य न हो. परंतु मानव चैतन्य के विषय में संदेह करता है क्योंकि वो आंखों को दिखाई नहीं देता.
0: मंच चैतन्य दिव्यत्व प्रभाव अंदर दिव्यत्व विश्वास मन पेवाली.
1: अच्छाई अथवा तथा कथित बुराई दोनों ही दिव्यता के प्रतिरूप हैं. मनुष्य को विश्वास होना चाहिए कि दिव्यता सब जगह और सभी वस्तुओं में विद्यमान है.
0: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు. లోకములో జరిగేటువంటి అన్నింటిని కూడాను ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
1: आजकल का मानव अपने आप को भूल रहा है और अपने हृदय में उस सब की छाप बिठा रहा है जो संसार में उसके आसपास हो रहा है.
0: मनस्सु అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు. అనేక జన్మముల యొక్క రహస్యములు అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి. కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది, అనేక కల్లోలములతో కూడినటువంటిది, అనేక కలహములతో కూడినటువంటిది, అనేక కాంక్షలతో కూడినటువంటిది.
1: మన్ ఏక్ స్వచ్ఛ సఫేద్ కపడే కి తరహ నహీ హై बल्कि वो मैले कपड़े की तरह है. उसके ऊपर पिछले जन्मों के कर्मों की छाप पड़ी हुई है. अतः मन उत्तेजनाओं से भरा है, विरोधाभासों से भरा है, गड़बड़ियों से भरा है और अनेक इच्छाओं से भी भरा है.
0: ఈ కాంచన చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు. కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి. మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
1: ఇచ్చాం కే కారణ మానవ్ అప్ని వాస్తవిక ప్రకృతి కో భూల్ రహా హై. जो मनुष्य अपनी यथार्थ मानवीय प्रकृति को भूल जाता है वो मनुष्य ही नहीं है। यदि मनुष्य अपनी वास्तविक प्रकृति को भूल जाए तो क्या कुछ और याद रखने योग्य है?
0: నీ చిత్తమును ఉంచుకోవాల్సిందేమిటి? మనస్సును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన. మంచి మనస్సు కలిగినటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. అప్పుడే నీవు మానవుడని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాడు.
1: ఆప్కో సచ్ముచ్ మే క్యా అప్నానా చాహియే? బస్ కేవల్ పవిత్ర మన్కో హీ అప్నానా చాహియే. మన్కో పవిత్ర రఖనా హీ ఏక్ సచ్చీ ఆధ్యాత్మిక సాధనా హై. ఆప్కో पवित्र मन वाला मानव बनना चाहिए, तभी आपको मानव कहलाने का अधिकार है।
0: కరుకని మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన. ఎంత ప్రేమచేతనో, ఎంత దయచేతనో, ఎంత కరుణచేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు. మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు. ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది.
1: స్వామి ద్వారా ప్రేమ సే దీ గయి అచ్చీ సలహ కి ఓర్ ఆప్కా పర్యాప్త ధ్యాన్ నహీ జాతా. మనుష్య ప్రేమ కరుణా ఔర్ సహానుభూతి ద్వారా కహే హువే అచ్చే వచనో కి అవహేళనా కర్ దేతా హై. ఇస్కే విపరీత్ అర్థహీన్ శబ్దో కో జో దుర్గుణో కో వికసిత్ కర్తే హై బడే ధ్యాన్ సే సున్నే కో తయ్యార్ రహతా హై. इस तरह के प्रयोग के लिए ये कान आपको नहीं दिए गए हैं।
0: प्रद्वोक ऊरी वारी शुद्धुलंटे मेरी सिद्धमौदरे कड़ श्रद्ध तोड़ा मुद्दु मुद्दुगानु भगवत मुच्छटालु चेप्पिवेड वद्दिकल नुंडलेरा वोचेवुला.
1: तेलुगु कविता है, ऐ कानो तुम हो सदा तत्पर और आतुर सुनने को गप तथा अनर्गल बात, परंतु न हो इच्छुक सुनने को ప్రభు కీ గాథాయే ఔర్ గుణగాన్.
0: ఈ మంచి మాటలకు రెండు చెవులు ఒదిక చేరవు, చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకుని వింటారు. ఇది కేవలము ఒక చెడ్డకాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి. దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
1: ఆప్ అప్నే కానో సే అచ్చే శబ్ద సున్నే కే లియే ఇచ్చుక్ నహీ హో, పరంతు గందే శబ్ద సున్నే కే లియే चार चार कान प्रयोग करने को तैयार हो. ऐसा व्यवहार खराब समय का संदेश वाहक है. रिपीट, ऐसा व्यवहार खराब समय का संदेश वाहक है. इस प्रकार के दुराचरण के कारण ये कहावत प्रसिद्ध है, विनाश काले विपरीत बुद्धि. अतः मनुष्य को केवल अच्छे शब्द सुनने चाहिए.
0: ये भी मंची माटल పరులకు అపకారం కలగని, పరులకు దుఃఖం అందించని, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, దివ్యత్వాన్ని అందించి, దైవత్వాన్ని ప్రబోధించి, దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
1: అచ్చే శబ్దం కా క్యా అభిప్రాయ హై? జో దూసరో కో హాని నా పహుంచాయే, జో పీడా పేదా నా కరే, జో ఆఘాత్ నా పహుంచాయే, జో దివ్యతా కీ ఓర్ లే జాయే, జో భగవాన్ కీ కీర్తి కా బఖాన్ కరే, यही अच्छे शब्द कहलाते हैं.
0: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞమునందు దీనిని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞము అని దీనికి పేరు. వేద పురుష, పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. పురుషుడనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. ఇది పురుష డ్రెస్ గా ఉంటుంటుంది, కానీ నిజమైనటువంటి పురుషుడైనటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే.
1: వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞకే ఇస్ ప్రథమ దివస్ పర్ ఆప్కో సహీ మార్గ్ పర్ చల్నే కా సంకల్ప లేనా చాహియే. ఇస్ యజ్ఞ కా నామ్ హై వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ. వేద పురుష అర్థాత్ భగవాన్ జో వేదో కే స్రోత హై. పురుష సంస్కృత శబ్ద హై. पुरुष किसी नर व्यक्ति को नहीं कहते जो पैंट और कमीज पहनता हो. लौकिक भाषा में यही समझा जाता है. पैंट कमीज पुरुष परिधान माना जाता है, परंतु अध्यात्म में पुरुष भगवान को ही कहते हैं.
0: तीनने पौरुषत्वम हिंदी लो चेप्तु वच्चारु.
1: हिंदी में इसे పురుషత్వం అథవా పురుషతత్వ కహా జాతా హై.
0: కనుక దివ్యత్వమనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే, నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది. ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు, ఏమి చేసినా కాని కదిలేటువంటిది కాదు, కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము.
1: ఆప్కో దైవత్వ కి ప్రకృతి కో భలి భాంతి సమజ్ లేనా చాహియే ఔర్ జాన్ లేనా చాహియే కి సంసార్ సే సంబంధిత పక్ష బాహ్య ఔర్ నకారాత్మక హై, జో సకారాత్మక హై వో ఆప్కే అందర్ హై. యే సకారాత్మక పక్ష ఆప్కో కదాపి నహీ ఛోడతా, చాహే జో భీ హో జాయే యే కదాపి మర్తా నహీ. పురుష్ కి ప్రకృతి స్థిర ఔర్ నిశ్చల్ హై.
0: ప్రేమ స్వరూపులారా,
1: ప్రేమ స్వరూపో,
0: ఈనాటి విద్యార్థులు నైతిక విద్యలను ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. నైతికమనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు. ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
1: ఆజకల్ కే విద్యార్థి నైతిక మూల్యం కు సీఖనే ఔర్ సమజ్నే కా కోయి ప్రయాస్ నహీ కర్తే. నైతికతా సర్వాధిక మూల్యవాన్ హై, జిస్మే నైతికతా నహీ హై వో మనుష్య నహీ కహలా సక్తా. సచ్చీ శిక్షా వహీ హై జో నైతిక మూల్యం కా బీజారోపణ కర్తీ హై.
0: ఈ మొరాటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనమేమిటి? గొప్ప ధనమును సంపాదించాము, గొప్ప భవనమును కట్టాము, గొప్ప ఉద్యోగములు చేశాము, కానీ ఎన్ని చేసి ప్రయోజనమేమిటి? మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
1: నైతిక మూల్యం కో ధారణ కియే బినా సబ్ ప్రకార్ కీ చీజో కో సీఖనే కా క్యా లాభ హై? ఆప్ బహుత్ సా ధన్ ఇకట్ఠా కర్ సక్తే హో, బడే బడే మహల్ బనా సక్తే హో, ఆప్ ఊంచే ఊంచే పద్ ప్రాప్త్ కర్ సక్తే హో, పరంతు ఇన్ సబ్ కా క్యా లాభ యది నైతికతా కీ కమీ హో, యే సబ్ వ్యర్థ హోంగే.
0: కనుకనే అది ఏ నిజాయితీ, అది ఏ నీతి! అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనం ఆవిర్భావం చేసుకోవాలి. ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: అత హమే హృదయ కో పవిత్ర ఔర్ ఉచ్చ బనానా హోగా ఔర్ ఇస్సే ఇమాన్దారీ ఔర్ నైతికతా కో ప్రవాహిత్ కర్నా హోగా. యే మానవ్ మే పెహలే సే హీ ఛిపే హుయే హై.
0: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు. చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భవింప చేసుకుంటున్నాడు. చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపుగా ఉంటుంటాయి. కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్యస్వరూపాన్ని మనం తీసుకోవాలి.
1: పరంతు మానవ్ ఇన్హే ప్రకట్ కర్నే కా కోయి ప్రయాస్ నహీ కర్తా. మానవ్ పూర్ణతయా కేవల్ బాహ్య సంసార్ కు దేఖనే, ఉస్కే విషయ మే బాత్ కర్నే ఔర్ ఉసే అనుభవ్ కర్నే మే లిప్త హై. ఉసే గందీ ఆదతో మే హీ మజా ఆతా హై. ఇస్కీ బజాయ్ మనుష్య కో సత్య సే ఆరంభ కర్నా చాహియే జో హృదయ సే నికల్తా హై.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు. ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు, పదవులకు దక్కేటువంటి వాడు కాదు, అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు, కానీ సత్యనీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
1: భగవాన్ కో ధన్ సే నహీ ఖరీదా జా సక్తా, ఉసే అప్నే పద్ కే కారణ జీతా నహీ జా సక్తా. భగవాన్ కో కేవల్ సత్య ఏవం నైతికతా కే మార్గ్ సే హీ ప్రాప్త్ కియా జా సక్తా హై.
0: దానిని నీతి నిజాయితీ అన్నారు. ఈ రెండింటికి మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు, కాని మరొక దేనికి ఏమాత్రం కూడా భగవంతుడు చిక్కడు దక్కడు.
1: మానవ్ కో ఈమాన్దారీ ఔర్ నైతికతా మే దృఢ రహనా చాహియే. భగవాన్ కో కేవల్ ఇన్హీ కే ద్వారా అప్నే అధికార్ మే కియా జా సక్తా హై, కిసీ ఔర్ తరీకే సే నహీ.
0: కనుక ఈనాటి యువకులంతా యువతులంతా కూడాను తమ యొక్క దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుకనే ఇది ఏ మొట్టమొదట మూడు మాటలతో చెప్పాను. దైవ ప్రీతి కలగాలి. దైవ ప్రీతి కలిగినప్పుడే పాపభీతి ఏర్పడుతుంది. ఈ పాపభీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
1: ఆజకల్ కే యువ పురుష్ ఔర్ మహిళాఓ కో మానవ్ జీవన్ కే దివ్య పక్ష్ కో పోషిత్ కర్నా చాహియే. స్వామీ నే తీన్ ఉద్ఘోషణాఓ ద్వారా పెహలే ఇస్ ఓర్ ధ్యాన్ ఆకర్షిత్ కియా హై. ప్రథమ్ హై दैव प्रीति। आपको भगवान के प्रति प्रेम विकसित करना चाहिए। एक बार भगवान से प्रेम हो जाने से पाप से भय अर्थात पाप भीति स्वयं ही हो जाती है। जब आप पाप से डरने लगते हो तो नैतिकता के प्रति उचित सम्मान अर्थात संघ नीति उत्पन्न हो जाती है।
0: ये मोरालिटी मन को रावटानिकि ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి. ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు, పాప ప్రీతి, దైవ ద్వేషం, ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. ఈ పాపం కాదు పాప భీతి, ఇది పాపం కాదు, ఇది మహాఘోరమైనటువంటి పాపము. కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి.
1: నైతికత వికసిత్ కర్నే కే లియే పాప కా భయ సబ్సే అధిక ఆవశ్యక హై. ఆజ్కల్ पाप का कोई भी डर नहीं है, इसकी बजाय पाप के प्रति प्रेम और भगवान के प्रति घृणा है। भगवान के प्रति घृणा कोई मामूली पाप नहीं है, यह निकृष्ट है। अतः आपको पाप के प्रति भय को विकसित करना होगा।
0: अंदर यंदु निजमें प्रेम प्रकटिंचाली, ई प्रेम तने यंदु उन्नटुवंटि प्रेमने सर्वल यंदु उन्नदने सत्यानि गुर्तिंचाली।
1: आपको सबके प्रति प्रेम दिखाना चाहिए। आपको इस मूल सत्य को समझ लेना चाहिए कि जो दिव्यता आप में छिपी है वही सभी प्राणियों में भी व्याप्त है।
0: एक आत्मा सर्वभूतांतरात्मा, कनुक नाकु वेरे प्रेम नीकु वेरे प्रेम कादु, प्रेम ఒక్కటి కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు।
1: संस्कृत श्लोक है, एक आत्मा सर्वभूतांतरात्मा, सभी प्राणियों में एक ही आत्मा है। यहां कुछ ऐसी वस्तु नहीं है कि ये मेरा प्रेम है, ये आपका प्रेम है आदि आदि। प्रेम एक ही है, परंतु इस सार्वभौम प्रेम के तत्व को समझने की कोई कोशिश नहीं की जाती।
0: प्रेम लेने जीवितमु प्राणम लेने शमशान में कर्क मनमु ई प्रेम तत्वाने पेंचुकोवाली। प्रेमने लेकुंडिना मनकु प्राणमे उंडदु। ప్రేమ ముదితమవు నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి।
1: ప్రేమ కే బినా జీవన్ ఎసే హీ హై జైసే ప్రాణ బినా శరీర్। అత ఆప్కో ఇస్ ప్రేమ తత్వ కా వికాస్ కర్నా హోగా। ప్రేమ బినా సచ్ముచ్ కోయి జీవన్ నహీ హై। ప్రేమ కే సాథ్ ఆప్ అప్నే సచ్చే స్వరూప్ కో సమజ్ సక్తే హో।
0: ఈనాడు లోకములో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు, ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేస్తూ ధనాన్ని అభివృద్ధిపరుచుకుంటున్నారు, కనుకనే ఏ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి।
1: క్యా ఆప్కో పతా హై కి ఆజ్కల్ లోగ్ ధన్ కైసే కమాతే హై? కోయి కామ్ కర్కే, కోయి వ్యాపార ధందా కర్కే ఆది సే ధన్ కమాయా జాతా హై। जिस प्रकार आप धन इकट्ठा करने में इतनी मेहनत करते हो, उसी प्रकार आध्यात्मिक मार्ग के अनुसरण में आपको ईमानदारी और नैतिकता द्वारा दैवी प्रेम को प्राप्त करना चाहिए।
0: प्रवहिंचे नदी को आनकट्टल कट्टी पंटल ये विधंगा पंडिंचुकुंटामो अदे विधंगाने मानवत्वं तानसारंगा प्रवर्तिंचुंटुंदी। दानिकी इंद्रिय निग्रहमने दानिकी कंट्रोल चेसी अदिये दीनिकि आनकट्ट ఆ నుంచినటువంటి ప్రేమ తత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి।
1: జిస్ ప్రకార్ నదియో కో నియంత్రిత్ కర్నే కే లియే బాంధ్ బనాయే జాతే హై ఔర్ పానీ ఇకట్ఠా కర్కే ఉసే సించాయి కే లియే ప్రయోగ్ కియా జాతా హై, ఉసీ ప్రకార్ ఆప్కో ఇంద్రియ నిగ్రహ కా బాంధ్ బనానా చాహియే ఔర్ ప్రేమ రూపీ జల్ కో ఇకట్ఠా కర్కే ఉసే సమాజ్ సేవా కే లియే లగానా చాహియే।
0: కనుకనే ఈనాటి యువకులు సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి। సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది। కనుక నీ సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
1: ఆజ్కల్ కే యువా కో సమాజ్ కీ భలాయి కో దృష్టిగత రఖనా చాహియే। కేవల్ జబ్ సమాజ్ మే సబ్ కుచ్ ఠీక్ హోగా తభీ ఆప్కే సాథ్ సభీ కుచ్ ఠీక్ హోగా। ఆప్కా సబ్ కామ్ కర్నే కా క్యా లాభ్ యది ఆప్ సమాజ్ కీ భలాయి కే బారే మే నహీ సోచ్తే।
0: విద్యార్థులారా, ఈనాటి ప్రథమ దినం కనుకనే మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చారు।
1: विद्यार्थियों, आज यज्ञ का प्रथम दिन है, इसलिए स्वामी ने आपको सरल भाषा में उन विषयों की झांकी दी है जिन पर आने वाले दिनों में चर्चा होगी।
0: मुख्य मन जीवित साधी मोरालिटी मैं अने पवित्र मार्ग में प्रवेश मन चाला पवित्र కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం. దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి.
1: జీవన్ మే సబ్సే మహత్వపూర్ణ హై నైతికత, మన్ కో పవిత్ర మార్గో కి ఓర్ ముడనా చాహియే. మన్ స్వాభావిక రూప్ సే బహుత్ పవిత్ర హై, పరంతు యే బహుత్ శీఘ్ర దుర్గుణో కే కారణ అపవిత్ర హో జాతా హై. ఇస్ అపవిత్రతా కో పశ్చాత్తాప और शुद्धिकरण द्वारा बाहर निकालना चाहिए और मन को सदा पवित्र रखना चाहिए.
0: తెలుసో తెలియకనో ఎన్నో పాపాలు చేస్తుంటారు, కానీ తెలుసుకున్న తర్వాత దాని పరిహారార్థమై పశ్చాత్తాపపడాలి.
1: जाने अनजाने में मनुष्य अनेक पाप करता है, परंतु जैसे ही उसे ज्ञान हो जाता है कि उससे पाप हो गया है, उसे पश्चाताप करके पवित्रता प्राप्त करनी चाहिए.
0: प्रेम स्वरूप नारा,
1: ప్రేమ స్వరూపో,
0: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. నిజంగా మీరు చాలా ధన్యులు. ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. కనుక మనం సంఘం కూడా సరైన సంఘంగా పెట్టుకోవాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యుర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
1: ఆప్కా జీవన్ बहुत पावन है, सचमुच ही आप बहुत भाग्यशाली हो और इसीलिए आप पवित्र मार्ग पर अग्रसर हो. फिर भी दूसरों से कुछ प्रभावित होकर आपने अपने अंदर अपवित्रता की कुछ मात्रा आने दी है, अतः अपने मित्रों और साथियों का उचित चयन करना बहुत महत्वपूर्ण है. इसीलिए स्वामी प्रायः कहते हैं, मुझे अपनी संगति के बारे में बताओ, मैं आपको बता दूंगा कि आप क्या हो. आपके क्रियाकलापों पर आपके साथियों की प्रकृति और मनोवृत्ति का प्रभाव पड़ता है.
0: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుని యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. ఈ ప్రవర్తనలన్నీ కూడాను సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంకల్పములన్నీ కూడాను మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటారు. ఈ డిజైర్స్ అంతా కూడాను మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటుంది. కనుక నీ సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
1: మనుష్య ఈ సంసార మే జో కుచ్ భీ అచ్చా ఔర్ బురా దేఖతా హై వో ఉస్కే ఆచరణ సే పైదా హోతా హై. आचरण विचारों से उपजता है, विचारों का मनुष्य की इच्छाओं से जन्म होता है, इच्छाएं समाज के झुकावों से निकलती हैं. अतः हमें उचित ढंग से समाज की मानसिकता को ढालना होगा, तभी हमारे विचार सचमुच में उच्च बन जाएंगे. सच्चाई से भरे हुए विचार ही सत्य की ओर ले जाने वाला राजमार्ग बनाते हैं.
0: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ. నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి. ఈ నీతి లేకుండా గనిపోతే మానవత్వం ఏమాత్రము పనికిరాదు. కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
1: ప్రేమ స్వరూపో, ఆప్కో సర్వప్రథమ్ ఔర్ సదైవ్ नैतिकता को अपनाना होगा. आपको अच्छी तरह समझना होगा कि नीति या नैतिकता का क्या अर्थ है और उसी प्रकार आचरण करना होगा. नैतिकता के बिना जीवन निरर्थक है और व्यर्थ है, अतः आपको नैतिकता को अपना प्रथम महत्वपूर्ण लक्ष्य बनाना होगा. एक बार नैतिकता आ गई तो सभी कुछ प्राप्त हो सकेगा.
0: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడాను మనము విచారిస్తాము. కనుక నీతి మొట్టమొదటిది. అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
1: కల్ స్వామి नैतिकता और ईमानदारी के परस्पर संबंध पर चर्चा करेंगे। पहले आती है नैतिकता। जो नैतिक जीवन व्यतीत करता है सचमुच केवल वही मानव कहलाने योग्य है।
0: ये मानव जाति की सर्वम कुड़नु वक्कडे तंड्री अतने दैवमु प्लीज फादर फादर फादर अन्ना।
1: व्यक्ति मानव जाति का ही भाग है और समस्त मानव जाति का केवल एक ही पिता है, वो पिता भगवान है।
0: जीसस कुड़ना चेप्पाडु फादर गिव मी नो हेल्प ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నీవు అందరికీ తండ్రే కదా, కాని నేను ఏ పాపం చేశాను అన్నాడు. తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీరవాణి అనిపించింది. మై డియర్ సన్, ఎందుకు వరి చేస్తున్నావు? వరి చేయవద్దు, అందరూ నీ సోదరులే. నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు, జరిగినదంతా కూడా మన మంచి కోసమనే. కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు. డెత్ ఇస్ ది డెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రస్సును మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి. కనుక ఇదంతా కూడా నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కాని నాకు ఇది డెత్ కాదన్నాడు.
1: ఈసా మసీహ్ నే కహా థా, హే పితా మేరీ సహాయతా కరే, आप मुझे ये यातना क्यों दे रहे हैं? क्या आप सभी के पिता नहीं हैं? मैंने क्या पाप किया है? तब ईसा मसीह ने एक आकाशीय वाणी सुनी। वह बोली, मेरे प्यारे बच्चे, तुम चिंता क्यों करते हो? चिंता मत करो, सभी तुम्हारे भाई हैं। तुम सोच रहे हो कि तुम्हारे भाइयों ने तुम्हें कलंकित किया, तुम्हारे साथ अन्याय किया आदि आदि। कोई अन्याय नहीं हुआ, जो कुछ भी हुआ केवल तुम्हारे भले के लिए हुआ। अतः अपने भाग्य को प्रसन्नता और आनंद से स्वीकार करो। इसे सुनकर ईसा मसीह ने अपनी आंखें बंद कर ली। उन्होंने कहा, मृत्यु जीवन की पोशाक है, जैसे मनुष्य अपनी पोशाक बदलता है उसी पर वह मृत्यु की प्रक्रिया द्वारा अपने शरीर को बदलता है। अतः मैं केवल अपने शरीर को बदलने जा रहा हूं और मरने नहीं जा रहा।
0: मानव की डेथ लेदु, देहालु मार्कम जरुगुतुंटादि कानी आत्म एप्पटिकी इम्मॉर्टालिटी, इदि अमृतमयमैनटुवंटिदि ఆనందమయమైనటువంటిది. కాని దీన్ని అనుతంగా భావించుకోవటం చేతనే అమరత్వాన్ని మర్చిపోతున్నారు. కనుకనే అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: మానవ్ కీ మృత్యు నహీ హోతీ, శరీర్ బదల్ సక్తే హై పరంతు ఆత్మా శాశ్వత్ ఔర్ అమర్ హై. యే ఆత్మా వాస్తవ్ మే అమృతమయీ హై ఔర్ ఆనంద్ సే భరీ హుయీ హై. परंतु क्योंकि हम इसे झूठा समझते हैं, इसीलिए इसके सच्चे अमर स्वरूप को समझ नहीं पाते। हमें ज्ञान होना चाहिए कि आत्मा अमर है।
0: आदि ये चेप्पाडु, अमरा निज्जरा देवा त्रिजा विविधासुरः सुपरवाण सुमनसा त्रिवेशादेव कृष्णः आदित्यया भवस्तत्तो अमृतांजनः अन्नाडु।
1: संस्कृत का श्लोक है, तुम शाश्वत और అపరివర్తనశీల్ హో.
0: అమరా నిజ్జరా దేవా, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే, నీవేనాటికి మారేటువంటి వాడు కాదు. దేహం మారుతుండాది, కాలం మారుతుండాది, మనసు మారుతుండాది. కాబట్టి నీవు మనసు కాదు, దేహం కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు, ఆత్మవే.
1: శరీర్ బదల్ సక్తా హై, సమయ బీత్ సక్తా హై, మన్ బదల్ సక్తా హై, పరంతు आप शरीर नहीं हो, मन नहीं हो, आप बुद्धि भी नहीं हो, और ना ही बाह्य इंद्रियां हो और ना ही आंतरिक इंद्रियां। आप तो शाश्वत आत्मा हो।
0: आत्मन का ये मिटी दीनको स्वरूपम लेदु, दीनके चैतन्य शक्ति अन्नारु।
1: आत्मा का क्या अर्थ है? इस आत्मा का कोई रूप नहीं। इसे चैतन्य की शक्ति भी कहते हैं।
0: अनेगा पंचभूतम स्वरूप में आत्मा,
1: पांच तत्व इस आत्मा के भौतिक और स्थूल रूप हैं।
0: कनुकने इलांट पवित्रमेंट अमृतत्वा अणुतत्वा दूर चेसी अमृतत्वा पेवारी अमरत्वा दृष्टि नुच्वारी अदि ये निजमेंट मानवत्व।
1: आप अपने को अनृतत्व का या झूठ से दूर रखो और तब प्राप्त करो अमृतत्व अर्थात अमरता को। सदा अपनी दृष्टि में अमरता को रखो। मानव की यही सच्ची और उचित मानसिकता है।
0: कानी ईनाटि युगम लोपला केवलम भ्रांतुलु भ्रांतुलु भ्रमलु ई कोरिकल चेतने जीवितमु कोल्लबोतुंटुंडा अंदुके ई डिजायर्स नु चाला वरकु तग्गिंचुकोवाली। लेस लगेज मोर कंफर्ट ई ओक लगेज नि तग्गिंचुकुंटे मनं एंतगानो शांतिगा उंटाम।
1: परंतु आज का मानव भ्रम में है। अपने जीवन को इच्छाओं को बढ़ाते हुए जीने पर तुला हुआ है। जहां तक संभव हो सके अपनी इच्छाओं को सीमित करो। कम सामान अधिक आराम। यदि आप इच्छाओं के अपने सामान को कम करोगे तो जीवन का सफर शांतिपूर्ण हो सकता है।
0: इवन्नी मनं पेंचुकुनेटुंटिवे कानी पेंचुकुनेटुंटिवे कादु।
1: इच्छाओं को कम करने के बजाय बढ़ाया जा रहा है।
0: పుట్టినప్పుడు మనం ఏమి తెచ్చాము, పుట్టినప్పుడు ఏమి తెచ్చాము, గిట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నాం, తెచ్చింది ఏది తీసుకుని పోయేది లేదు, అన్ని ఎక్కడెక్కడ వదిలిపోవచ్చు, ఎక్కడెక్కడ వదిలిపోవచ్చుంది. అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి. తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
1: జవాబ్ పేదా హువే తో అప్నే సాత్ క్యా లాయే, జవాబ్ సంసార్ ఛోడోగే తో అప్నే సాత్ క్యా లే జాఓగే. ఆప్ కుచ్ నహీ లాయే और कुछ नहीं ले जाओगे। इकट्ठा किया हुआ सभी सामान यहीं रह जाएगा। आपको ये मूल सत्य समझ लेना चाहिए। कुछ नहीं लाए, कुछ नहीं ले जाओगे।
0: देखो पुट्टिनप्पुडु चेयिल्लु अन्नारु, 10 సంవత్సరాల బాయ్ అన్నారు, 30 ఇయర్స్ మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు।
1: सब कुछ उड़ते हुए बादल की तरह क्षणिक है। शरीर बदलता रहता है, मन भी बदलता रहता है। जो बदलता है वो आप नहीं हो, आप वो हो जो बदलता नहीं।
0: कोई देख पुट्टिनप्पुडु चेयिल्लु अन्नारु, 10 సంవత్సరాల బాయ్ అన్నారు, 30 ఇయర్స్ మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు।
1: जन्म के समय आप शिशु कहलाते हो, 10 वर्ष की आयु हो जाने पर आपको बालक कहा जाता है, जब 30 वर्ष के हो जाते हो तो आपको मनुष्य कहा जाता है, 75 वर्ष की आयु में आप दादा बन जाते हो। विवरण बदल सकता है परंतु आप वही व्यक्ति हो। ये सभी बदलाव शरीर से संबंधित हैं।
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలే, కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒకటిగానే ఉంది. అది మారున్నది కాదు. కనుకనే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం. కానీ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
1: ఇస్ ప్రకార్ కే పరివర్తన్ ప్రకృతి మే స్వాభావిక్ హే, పరంతు ఆధారభూత్ దైవీ తత్వ సదా వహీ రహతా హే, వో బదల్తా నహీ। ఆత్మా కా తత్వ హీ కేవల్ ఏక్ సచ్చాయీ హే। आपको आत्मा में विश्वास रखना चाहिए, अपनी अंतरात्मा में भरोसा होना चाहिए।
0: आत्मविश्वास कलिगि उंडिनप्पुडे अंत मन को चेकूरुतुंदि जयम। प्रति मानवुडु आत्मविश्वासान्नि पेंचुकोवाली। आत्म अंटे तन पैन तनकु नम्मकं कावाली, तनं तानु नम्मारी, तनं तानु नम्मनटुवंटि वाडे दैवानि नम्मले।
1: एक बार आप में ये आत्मविश्वास आ जाए तो आप सभी कार्यों में सफल होंगे। प्रत्येक मानव को आत्मविश्वास का विकास करना चाहिए। आपको अपनी अंतरात्मा में भरोसा होना चाहिए। आपको अपनी अंतरात्मा में विश्वास करना सीखना चाहिए। जो अपनी आत्मा में भरोसा रखता है उसी को भगवान में सच्ची आस्था हो सकती है।
0: अनेक ग्रंथालु चदुतुन्नारु कानि चदिवि एमि प्रयोजनमु।
1: बहुत से लोग अनेक पुस्तकें पढ़ते हैं परंतु उस सब का क्या लाभ है।
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేదు.
1: తెలుగు కవిత హై ఇస్ ప్రకార్ కి శిక్షా సే క్యో కర్తే హో స్వయం కో నష్ట ప్రాప్త కరో ఉస్ జ్ఞాన్ కో జో బనా సకే ఆప్కో అమర్.
0: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చెయ్యాలి.
1: జహా తక్ హో సకే మానవ్ కో జీవన్ మే దూసరో కి సహాయత కర్నీ చాహియే.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమన్నారు.
1: సంస్కృత కా శ్లోక హై పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార కర్నే సే పుణ్య ప్రాప్త హోతా హై ఔర్ దూసరో కో పీడా పహుంచానే సే పాప్ మిల్తా హై.
0: మనం ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్ హెల్ప్ చేయాలి. హస్తంబులంతా కూడా
1: శిక్షా సే క్యో కర్తే హో స్వయం కో నష్ట ప్రాప్త కరో ఉస్ జ్ఞాన్ కో జో బనా సకే ఆప్కో అమర్.
0: మన జీవితంలో ఎంత

0: చేయాలి, హృదయం అంతా మంచినే అనుభవించాలి.
1: హమే సదా మదద్ కర్నీ చాహియే, మదద్ కర్నీ చాహియే, కేవల్ మదద్ కర్నీ చాహియే. హాత్ దియే గయే హై దూసరో కీ మదద్ కే లియే. సత్య హీ వో సచ్చా గలే కా హార హై జిస్సే ఆప్కో అప్నే ఆప్కో సజానా చాహియే. కానూ కో కేవల్ అచ్చే వచన సున్నే చాహియే ఔర్ హృదయ కో కేవల్ అచ్చీ భావనాఓ కా అనుభవ కర్నా చాహియే.
0: సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం.
1: సంస్కృత కా సుభాషిత హై, సచ్చే రత్న తో వే వచన హై జో సత్య ఔర్ కరుణా సే భరే హువే హై.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యహీ హై జిసే మానవతా కహా జాతా హై ఔర్ ఇసీ ప్రకృతి కో మనుష్య కో అప్నానా చాహియే.
0: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషం నేను చేస్తున్నాం. ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి. నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు, కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటది.
1: పరంతు దుర్భాగ్యవశ్ ఆజ్కల్ సచ్చీ మానవీయ ప్రకృతి ఛిపీ పడి రహతీ హై. మానవ్ కీ దృష్టి మాయా సే ఢకీ రహతీ హై, క్యూంకి యే సదా ధన వైభవ్ ఔర్ సాంసారిక మామలో మే లిప్త రహతీ హై. ఔర్ యే సభీ ధన వైభవ్ ఔర్ సాంసారిక సుఖ్ కిసీ నా కిసీ దిన్ నష్ట హోనే వాలే హై. యది ఆప్ ఇన్హే ఛోడ్నే కే లియే తయ్యార్ భీ హో జావ్ తో భీ వే ఆప్కో పకడే రఖేంగే, వే సదా ఆప్కా పీఛా కర్తే రహేంగే.
0: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి. అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చెయ్యాలి. ఆ చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
1: ఇస్ ప్రకార్ కే తుచ్ఛ విచారో కో మత్ ఆనే దో. భగవాన్ కే చింతన్ కే అతిరిక్త్ కిసీ ఔర్ ప్రకార్ కా విచార్ ఉత్తమ్ నహీ హై. జబ్ మానవ్ భగవాన్ కా చింతన్ కర్తా హై తో అన్య సభీ సాంసారిక విచారో కా స్వయం హీ నాశ్ హో జాతా హై.
0: పుట్టడం ఒక చింత, భూమిని నుండి చింత, సంసారం ఒక చింత, తావు చింత, బాల్యమంతా చింత, వార్ధక్యం ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వ చింతల బాపడి సర్వేశ్వరణ చేయుడి ఇప్పుడైనా మీరన్ని చింతులారా.
1: తెలుగు కవిత హై, జన్మ లేనా హై చింతాజనక్ ఔర్ చింతా హై ఇస్ ధర్తీ పర్ బనే రహనా భీ, పారివారిక జీవన్ భీ హై చింతా ఔర్ మృత్యు భీ హై చింతాజనక్, బచ్పన్ ఔర్ బుఢాపా భీ హై పరేషానీ సే భరే, యే జీవన్ ఔర్ అసఫలతా భీ హై దుఃఖదాయీ, కఠినాయియో సే భీ బఢతీ హై చింతాయే ఔర్ సుఖ భీ ఛద్మ వేష్ మే హై దుఃఖదాయీ. ఓ మానవ్ కమ్ సే కమ్ అబ్ శురూ కరో నియమిత్ భగవత్ చింతన్, క్యూంకి ఉసీ సే హోగా తుమ్హారీ చింతాఓ కా శమన్.
0: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
1: కమ్ సే కమ్ అభీ భగవాన్ కా సతత్ చింతన్ కరో ఔర్ దైవత్వ కో ప్రాప్త్ కరో.
0: మీరే దైవ స్వరూపులు, మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
1: ఆప్ స్వయం హీ భగవాన్ కే స్వరూప్ హో, భగవాన్ ఆప్ సే అలగ్ నహీ హై.
0: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు, లేడు, తానే దైవము, తానే సర్వము, ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఆజ్ కా మానవ్ ఇస్ భ్రమ్ మే హై కి భగవాన్ ఉస్సే అలగ్ హై ఔర్ ఉస్ భగవాన్ తక్ పహుంచనే కే లియే సబ్ ప్రకార్ కీ ఆధ్యాత్మిక సాధనాఓ మే లగా హువా హై. నిశ్చిత్ హీ భగవాన్ స్వయం ఆప్సే భిన్న నహీ హై. ఆప్ స్వయం హీ భగవాన్ హో, ఆప్ సబ్ కుచ్ హో, పరంతు యే సచ్చాయి భూలీ జా చుకీ హై.
0: కనుక ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ దీన్ని స్మరించండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటుండండి.
1: అత సదా కహతే రహో మే భగవాన్ హూ, మే భగవాన్ హూ, ఔర్ అప్నే ఆప్ కో స్మరణ దిలావ్ కి ఆప్ భగవాన్ హో, సదా ఆనంద్ సే భర్పూర్ బనే రహో.
0: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు, ఇంకో అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు. ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా, తప్పిపోతున్నాయా? తప్పిపోవు.

0: చేయవలసినవి జరుగుతాయి, చేయవలసినవి చేస్తారు. కనుక ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
1: ఆప్ చింతిత్ క్యూ హో? కోయి అప్నీ ఆనే వాలి పరీక్షా కే లియే చింతిత్ హై, కోయి అప్నే మాతా పితా కే స్వాస్థ్య కే లియే చింతిత్ హై. బస్ క్యూంకి ఆప్ చింతిత్ హో తో క్యా పరేషానియా దూర్ హో జాయేంగీ? క్యా ఆప్ ప్రారబ్ధ సే ఛుట్కారా పా సక్తే హో? నహీ. జో హోనా హై వో తో హో కర్ రహేగా, ఔర్ జో కర్నా హై వో కర్నా హీ హోగా. అతః కిసీ చీజ్ కీ చింతా న కరో.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండే, ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
1: సదా ప్రసన్న రహో. జబ్ ఆప్ ప్రసన్న రహతే హో తబ్ ఆప్ కుచ్ భీ ప్రాప్త్ కర్ సక్తే హో.
0: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది దైవం నుంచినే ప్రాప్తిస్తుంది. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది. దైవాన్ని వేరు చేసి నీవు ఆనందాన్ని అనుభవించాలంటే ఇది అసాధ్యము.
1: సచ్చీ ప్రసన్నత కహా సే ఆతీ హై? యే కేవల్ భగవాన్ సే ఆతీ హై. సచ్చీ ప్రసన్నత భగవాన్ సే మిలాప్ హీ హై. జబ్ ఆప్ భగవాన్ కే సాన్నిధ్య మే హోతే హై ఆప్ ఆనందమయ మహసూస్ కర్తే హో. భగవాన్ సే అప్నే ఆప్ కో దూర్ రఖనా ఔర్ ప్రసన్న భీ రహనా యే అసంభవ్ హై.
0: ప్రేమ స్వరూపులారా,
1: ప్రేమ స్వరూపో,
0: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి, మంచి విషయాలు తలంచండి, పవిత్రమైన మార్గాన్ని వెతకండి. ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
1: జబ్ భీ సమయ మిలే భగవాన్ కా చింతన్ కరో, ఉచ్చ విచారం కా వికాస్ కరో, పావన్ పథ్ పర్ చలో, సంకీర్ణ ఔర్ దుష్ట విచారం కో అప్నే పాస్ ఫటక్నే న దో.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: know that man has no satisfaction with all the pleasures, comforts and conveniences. With the knowledge of the self, man will have satisfaction and peace.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthiniyulara.
0: Boys and girls.
1: Manamunaku arogyame mahabhagyamu.
0: Health is wealth for mankind.
1: Arogyamunu kapade nimittamai anadi kalamu nundi kudanu aneka desiyulu ఎన్నో ప్రసంగములు గావిస్తూ వచ్చారు, ప్రపోజల్ చేస్తూ వచ్చారు.
0: పీపుల్ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్, కేమ్ ఫార్వర్డ్ విత్ ప్రపోజల్స్ టు మెయింటైన్ పర్ఫెక్ట్ హెల్త్ అమంగ్ పీపుల్.
1: ఆరోగ్యమే లేకుండినా మానవ సంకల్పములు అన్నీ కూడాను వ్యర్థములైపోతాయి.
0: Without health, all your plans, all your thoughts will never come true, will never bear fruit.
1: ఆరోగ్యమైన దేహం నందే ఆనందమైన మనసు ఉంటుంది.
0: It's only in a healthy body you find the state of bliss.
1: కాని మానవుడు ఇట్టి సత్యమును గుర్తించుకోలేక ఆరోగ్యమును కోల్పోతూ ఉన్నాడు.
0: Man has not realized this fundamental truth and is losing his health.
1: Prachina kalamu nundi Bharatiyulu matrame kaaka Roman desikulu kudanu ee aarogya vishayamai aneka vidhamulaina okka prayatnamulu salubutu pracharam salubutu prayatnamulu chestu vacharu.
0: Not only the ancients of Bharat, many Romans also conducted several experiments, made many attempts in this direction.
1: Kani kevalamu Roman desiyulu matrame kaakunda ee aarogyanni gurinchi amitamainatuvanti yokka balapracharamulu gaavistu vachinatuvanti varu inni desiyilo unnaru.
0: Besides Romans, there are many, many people from different countries who were also interested in this particular field.
1: Aithe aarogyame mahabhagyamani bhavistu shariramulaku sambandhinchinatuvanti okka shirassu noru chevulu mukku kanulu ఇత్యాది అంగములన్నీ కూడాను దేనికి అవియే ఒక ప్రత్యేక ప్రపంచముగా భావిస్తూ వచ్చారు.
0: Though it's the fact that health is wealth, we consider different parts of the body like the head, the mouth, ENT, ear, nose, throat, eyes, which are independent.
1: ఇవన్నీ కూడినటువంటిది దేహం కాదు, దేనికి అదియే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రపంచంగా భావిస్తూ దాన్ని ప్రత్యేక పోషణలు చేస్తూ వచ్చారు.
0: We specialize and consider every part of our body total.
1: ఇత్యాది అనాది కాలం నుండి పోషింపబడుతూ వచ్చినటువంటి యొక్క దేహం యొక్క పరిస్థితి నేడు క్షీణిస్తూ పోతున్నది.
0: The health that has been maintained since long is declining today.
1: ఫ్రాన్స్ దేశం లోపల ఈ శరీరం కలిగినటువంటి యొక్క పుష్టిని సంతుష్టిని అందించే నిమిత్తమై ఆహార సంబంధమైనటువంటి యొక్క నియమములు అతి జాగ్రత్తగా వహిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఇన్ ఫ్రాన్స్ వేర్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ సర్టన్ సజెషన్స్ విత్ రిగార్డ్ టు ద ఫుడ్ దట్ హ్యాస్ గాట్ టు బి పార్టేకన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ perfect health.
1: ఈ దేహమే మానవునకు ప్రధానమని భావించలేదు,
0: They have not merely considered the body as the main one.
1: దేహము ఆత్మకు ఒక నివాసమైనటువంటి ఒక స్థానం అని భ్రమించారు.
0: They considered body as the dwelling place for God, the self.
1: ఇల్లు భద్రంగా ఉండినప్పుడే ఆ ఇంటి యందు నివాసం కూడాను సుఖశాంతులు అనుభవిస్తుంటారు.
0: When the house is so strong and well built, the inhabitants will be comfortable, safe and secure.
1: కనుక దేహము ఏదో కేవలము నేడు రేపు పోయేటువంటి ఒక నీటి బుడగ వంటిదని మీరు భావించవచ్చు.
0: యు మే కన్సిడర్ ద బాడీ వెరీ టెంపరీ, దట్ ఇట్ మైట్ ఫాల్ ఎనీ మోమెంట్.
1: కానీ నీటి బుడగ మాత్రమే అవును.
0: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ క్వైట్ మొమెంటరీ.
1: అయితే ఈ నీటి బుడగ వంటి ఈ దేహం నందు ఎన్నో ఘనకార్యములు ఆచరించి ఘనతత్వములు విచారించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు.
0: Though body is merely a water bubble, there are many, many people who have achieved, accomplished the noblest of tasks, and they have themselves set ideals to the entire humanity.
1: దేశమునందు పవిత్రమైన ఆదర్శములు అందించినటువంటి ఈ ఆదర్శములకంతా కూడాను దేహమే మూల కారణమైంది.
0: It is the body which is mainly helpful in order to lead an ideal life.
1: దేహం యొక్క పవిత్రమైన కర్మల చేతనే ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనేక దేశములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
0: The sacred actions undertaken by the body will only demonstrate to the rest of the humanity what ideals are.
1: కానీ ఈ రహస్యాన్ని ఈనాటి యువకులు గుర్తించుకోవటం లేదు.
0: The modern people, we are so foolish that they are not able to know the secret of this.
1: తెల్లవారు లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెడి అనేక విధములైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అయ్యారు.
0: People have not been mindful of certain rules they have got to observe from dawn to dusk, and therefore they face troubles.
1: మేధావులు గుణవంతులు ఇంకా గొప్ప గొప్ప తెలివితేటలు గల వారు ఆరోగ్యమును గురించి అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: Many intellectuals, the noble people, intelligent people, concentrated their effort on the maintenance of health.
1: ఈ దేహమునకు రోగములే సంభవించకుండా ఉండునట్టుగా అనేక మార్గములు కూడాను కనిపెడుతూ వచ్చారు.
0: In fact, they suggested many measures, preventive measures. Prevention is better than cure.
1: రోగమును ప్రవేశించడం చేతనే దేహం క్షీణించిపోతుంది, ఆరోగ్యం నశించిపోతుంది, అనేకమైనటువంటి ఇక్కట్లు గురి కావాల్సి వస్తుంది.
0: The moment when one falls sick, he becomes weak and he suffers a lot because of sickness.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల గొప్ప ఆదర్శాన్ని కనిపెట్టినటువంటి వారు రోమన్ దేశీయులు.
0: The credit goes to Romans who propagated the principles on health.
1: ప్రతి అంగము కూడాను ప్రతి దేహమునందు ప్రతి భాగము కూడాను ఒక విధమైనటువంటి యొక్క పుష్టివంతంగాను సంతుష్టివంతంగాను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశారు.
0: They made several attempts to make every part of the human body perfect and strong.
1: సౌశీల్యము సౌజన్యము సౌజ్ఞత ఈ మూడింటి నిమిత్తమై యువకులు చాలా పాటుపడుతూ వచ్చారు.
0: The youngsters worked hard in this direction so as to maintain the conduct, the character, sensitivity and the tenderness of the human body.
1: ఎంతకాలమైనప్పటికీ దేహము గట్టిగా ఉండి తమ పనులు తాను చేస్తూ పనులపైన ఆధారపడకుండా తమ ఆరోగ్యము తాను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.
0: They have taken care of the body that it is so strong they could attend to their own job and the duties so that they never depended on anybody.
1: సంవత్సరములు అయినప్పటికీ వారు పరాధీనములు కాకుండా పనుల చేతులు పట్టుకోకుండా తమ స్వశక్తి తోపల తమ జీవితమును తమ పనులు తాము చేసుకుంటూ వచ్చారు.
0: ఈవెన్ ఇట్ ద అడ్వాన్స్డ్ ఏజ్ ఆఫ్ 90 దే నెవర్ డిపెండెడ్ ఆన్ ఎనీబడీ దే కుడ్ బి ఇండిపెండెంట్ సెల్ఫ్ రిలయన్స్
1: దేహమునకు ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడాను కలిగించుకుంటూ వచ్చారు.
0: నాట్ మియర్లీ హెల్త్ మెయింటెనెన్స్, దే వర్ ఆల్సో హ్యాండ్సమ్.
1: ఈ దేహము ఆరోగ్యంగా ఉండినప్పుడే అందం కూడాను ఎంతనో ఆకర్షణీయంగా ఉంటాది.
0: When the body is healthy, you can afford to be handsome.
1: కనుక ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తమై ఆహారమును కూడాను అతి జాగ్రత్త వహించాలి.
0: Therefore, one has to observe certain regulations with regard to dietary habits or food.
1: ఈనాటి యువకులు 16 సంవత్సరం వచ్చినప్పటికీ 60వ సంవత్సరం యొక్క వ్యక్తి మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నారు.
0: In this modern age, a 16-year-old person looks like a 60-year-old man.
1: కారణం ఏమిటి?
0: Why?
1: వారి యొక్క నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క దురభ్యాసం లే దీనికి మూల కారణములు.
0: The main reason is the bad habits.
1: తెల్లవారు లేచిన తక్షణమే నోరును మంచి శుభ్రంగా చేసుకోవాలి.
0: You have to have a wash, wash your mouth properly, brush your teeth.
1: పండ్లకు బయట లోపల రెండు విధములుగా కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
0: You have to brush your teeth perfectly well, outer and inner.
1: నాలుకను పైన ఉన్నటువంటి భాగమును కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
0: You have to clean your tongue also.
1: ఎందుకంటే దేహములకు ముఖ్యమైనటువంటి ద్వారము సింహద్వారము నోరే.
0: It is the mouth which is the main gate for to this body.
1: ఈ ద్వారం నుంచే అన్ని రోగములు కూడాను ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: Through this only many of germs find their entry.
1: కనుక మనము ఇతరులతో మనం మాట్లాడే సమయంలో కూడాను అతి జాగ్రత్తగా మనం మాట్లాడాలి.
0: As you talk to others, you should be highly careful.
1: మన దుర్వాసన వారికి తగలకుండా, వారి దుర్వాసన మనకు రాకుండా పరిశుద్ధమైనటువంటి దీంతో మన ఆరోగ్యాన్ని కాపాడుతూ పోవాలి.
0: You have to maintain that cleanliness so that it would not emit any bad smell.
1: ఇంతియే కాకుండా,
0: not only this,
1: శరీరంతో మనం ఏ పని చేస్తున్నామో ఆ శరీరం యొక్క అంగములు కూడాను మంచి బలంగా ఉండాలి.
0: All the limbs of our body should be strong enough.
1: ఈ అంగముల యందు ప్రతి అంగమునందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: We have to realize the fact there is God in every part of our body.
1: కనుకనే వేదమునందు అంగీరసాయ నమః అని పెట్టారు.
0: So Veda gave this title Angirasa, God being present in every
1: part. ఒక్కొక్క అంగమునందు కూడాను ఒక్కొక్క భాగమునందు కూడాను ప్రత్యేకించినటువంటి యొక్క సౌశీల్యం కనిపిస్తూ ఉంటుంది.
0: There lies uniqueness in every part of our body.
1: ఇలాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి రీతిగా మనం కాపాడుకోవటం చేతనే ప్రాచీనులు ఏ విధంగా ఉండేటువంటి వారు మీరు భారతాన్ని చూసి తెలుసుకోండి.
0: యు కెన్ నో హౌ ఏన్షియంట్స్ మెయింటైన్ దేర్ హెల్త్ ఇఫ్ యు గో త్రూ ద పేజెస్ ఆఫ్ భారత.
1: మహాభారత యుద్ధ సమయం నందు,
0: ఇన్ దట్ బ్యాటిల్ ఆఫ్ మహాభారత్,
1: భీష్ముడు ఎంత వయస్సు?
0: వాట్స్ ది ఏజ్ ఆఫ్ భీష్మ?
1: 115 సంవత్సరములు అతను కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్నాడు.
0: At the age of 115, he was the commander in chief.
1: Krishnudiki 76
0: age. Krishna was aged 76.
1: Arjunaki 78 samvatsaramulu.
0: Arjuna was aged 78.
1: Kalku aanati mahaveerulandaru kudanu మహా పుష్టివంతంగాను సంతృష్టివంతంగాను ఆరోగ్యవంతంగాను ఆనందమయమైనటువంటి రీతిగా కూడాను జీవితం గడుపుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎట్ దాట్ అడ్వాన్స్డ్ ఏజ్ ఆల్సో వెరీ హెల్దీ, వెరీ బ్లిస్ఫుల్.
1: ఈ విధంగా కాపాడుకోవటం చేతనే ఆనాటి పురుషులు స్త్రీలు కూడాను దేశమునకు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాన్ని చూపుతూ వచ్చారు.
0: దట్స్ హౌ the ancient men and women maintained their health and led an ideal life.
1: Kalamunaku minchi emi teeskuneetunti vaaru kaadu.
0: They had their food at specific time, not later.
1: Sakalamunaku edo kuchu teeskotamu, sakala nidra povatamu, sakalamunaku taginatunti mitaharanni bhojinchatamu, ee vidhanga kaalam gadupthu vacharu.
0: They had food at the right time. They went to sleep at the right time.
1: ఏమోనో ఒక పద్యం చెప్పాను, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ చేయచ్చు జీవితంబు మీరిద్దిన దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు యోచన చేయు బాలురా.
0: The other day Bhagavan said this, O man, inquire for yourself, right from dawn to dusk. You spend all your time in the acquisition of knowledge. You have forgotten God.
1: పోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచము నుండి లెమ్ము.
0: You have to get up in the early hours of the morning when the cock crows.
1: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని.
0: You have to brush your teeth.
1: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని.
0: And attend to your daily needs.
1: అనేకము గల బాలుడు అనిపించుకొను.
0: And conduct yourself that way.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
0: Never move about in wet.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: Be away from all the gutters.
1: దారి నుండి నీయకు దానకీడగును.
0: Never allow such dirt, filth
1: పరుగు చెడుగుని బంతులాటగును.
0: And you also participate in games and healthy సరియైన
1: వేళలు సలుపుచునుండ.
0: When you do it in perfect order.
1: పై రీతులన్నీ పరికింతువేని.
0: If you observe all the above mentioned.
1: ఆరోగ్య భాగ్యములు అనుభవించదవు.
0: You will have this wealth of health.
1: కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి నెమ్ము.
0: You get up from it when the cock crows.
1: ఈనాడు ఆ కోడి కూతలు కాదు రైళ్లు కూతలు కూస్తుండగా కానీ లేయరు.
0: Today we get up as we listen to the sounds of rail.
1: తెల్లవారి 8 గంటలకు 9 గంటలకు లేస్తారు.
0: Today people get up at 8 or 9.
1: కారణం ఏమిటి?
0: Why?
1: రాత్రి ఆలస్యంగా పండుకుంటారు నిద్రపోతారు.
0: Because they go to bed very late.
1: ఎందుకు ఈ ఆలస్యము?
0: Why delay?
1: పోని చదువులో కాలాన్ని ఏమన్నా సార్థకం చేస్తున్నారా? కాదు కాదు.
0: Do you think they spend their time in reading?
1: ఈ టీవీలు
0: టీవీ
1: ఈ రేడియోలు
0: రేడియో
1: ఇవన్నీ వేసుకుని దాని ద్వారా ఈ కాలంనంతా వ్యర్థం చేయటమే కాకుండా
0: they waste their time.
1: మనసు కూడా పాడు చేసుకుంటున్నారు.
0: They spoil their mind also.
1: ఈ టీవీలో వచ్చేటువంటివంతి కూడాను చాలా అసభ్యమైనటువంటివి అసహ్యమైనటువంటివి.
0: All that we watch on TV are disgusting, obscene, vulgar.
1: అలాంటి దుశ్చేష్టలంతా కూడా చూపుతున్నారు.
0: We watch such scenes.
1: ఇది గవర్నమెంట్ కి ఏం ఆనందమో ఆదాయమో నాకు తెలియదు.
0: What income that government gets is not known.
1: గవర్నమెంట్ ఇది చాలా గొప్పది అని గొప్పగా ఇంకా డెవలప్ చేస్తున్నారు.
0: Government also is supporting TVs.
1: కనుకనే పిల్లల్ని పాడు చేయటము ఈ ప్రభుత్వమే.
0: ఇట్ ఈస్ ద గవర్నమెంట్ దట్ స్పాయిలింగ్ ది యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: జన్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క యువకుల యొక్క హృదయాలను చాలా అపవిత్రము అన్యాయము అసహ్యంగా చేస్తూ ఉంటున్నారు.
0: ది హార్ట్స్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ సో ప్యూర్ దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్నోసెంట్ బట్ దే ఆర్ టర్న్ ఇంటూ అదర్
1: ఇంకా విదేశాల నుంచి పిల్లల్ని తెప్పించుకొని చూపిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ బ్రాట్ హియర్ అండ్ టెలికాస్ట్.
1: ఈ విధమైనటువంటి దురభ్యాసం పిల్లలకు తోడ్పడేది అనకంటే సదభ్యాసాలు తీయకూడదా?
0: వై కాంట్ వీ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
1: వారికి సచ్చరిత్రను చూపకూడదా?
0: వై కాంట్ వీ షో దెమ్ గుడ్ స్టోరీస్?
1: సత్ప్రవర్తనలో ప్రవేశింపకూడదా?
0: వై కాంట్ వీ ఎంకరేజ్ దెమ్ టు టేక్ టు గుడ్ కాండక్ట్?
1: ఇంటిలో తల్లిదండ్రులు కానీ
0: పేరెంట్స్ అట్ హోమ్
1: వీధిలో విద్యావంతులు కానీ
0: ఆర్ ఎడ్యుకేటెడ్ అవుట్ సైడ్
1: టీచర్స్ కానీ
0: ఆర్ టీచర్స్
1: పెద్దలు కానీ
0: ఎల్డర్
1: ఎవరు దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
0: నో వన్ టేక్స్ ఎనీ యాక్షన్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కారణం
0: వై?
1: వారందరూ ఇదే అభ్యాసాల్లో ఉన్నారు.
0: బికాస్ దే హ్యావ్ సేమ్ హ్యాబిట్స్.
1: వారు చెప్పడానికి పోతే నీవేం తక్కువయ్యా అని అడుగుతారు.
0: ఇఫ్ దే క్వశ్చన్ యూత్ విల్ పుట్ ఎ క్వశ్చన్ అగైన్ వాట్ ఈస్ దట్ యు డు.
1: అలాంటి పిల్లలతో బుద్ధి చెప్పించుకునేటువంటి పెద్దలు తయారవుతున్నారు.
0: ది ఎల్డర్స్ ఆర్ హెల్ప్లెస్ టుడే యాస్ టు బి టాట్ ఎ లెసన్ బై యంగ్స్టర్స్.
1: వారే అక్కడ చైర్స్ వేసుకుని కూర్చుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ సిట్ దేర్ ఆన్ చైర్స్ వాచింగ్.
1: ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలిసినా?
0: యు నో వాట్ సమ్ అదర్స్ డు?
1: నాయన నీ పుట్టపర్తిలో సంవత్సరం అంతా ఉండినావు.
0: యు హావ్ స్పెండ్ వన్ లాంగ్ ఇయర్ ఇన్ పుట్టపర్తి.
1: ఒక్క టీవీ కానీ ఒక్క పిచ్చి మాటలు కానీ పిచ్చి ఆటలు కానీ మీరెప్పుడు చూడలేదు.
0: యు డిడ్ హావ్ ఎనీ అకేషన్ టు వాచ్ టీవీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాసిప్.
1: అమ్మ ప్రేమతో ఆ టీవీని తెచ్చి ముందర పెట్టి.
0: సో ది టీవీ ఇస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్.
1: భోజనం తట్ట కూడా అన్ని వడ్డించుకొని వచ్చి చేతికిచ్చి.
0: ద ప్లేట్ ఈస్ ఆల్సో బ్రాడ్.
1: చూడు నాయన నీ ఇష్టం వచ్చినట్టు చూడు.
0: కమ్ ఆన్ వాచ్ టీవీ యాజ్ యు లైక్.
1: ఇది ఏ తల్లి అయినా కూడా బిడ్డ క్షేమాన్ని కోరినటువంటి తల్లి ఈ విధమైన ఆటలు ఆడుతుందా?
0: డూ యూ థింక్ దే థింక్ దట్ పేరెంట్స్ ఆర్ వెల్ విషర్స్?
1: లేదు లేదు
0: నో
1: పిల్లల్ని చెడగొట్టడానికి 100 మార్గాలుగా ప్రయత్నం చేస్తున్నారు
0: దే యాక్ట్ 100% స్పాయిలింగ్ దేర్ వాయిస్
1: దీనికి ఇంకా పెద్ద ప్రచారము ప్రభుత్వం యొక్క ప్రచారాలు అధికంగా చేస్తున్నారు
0: అండ్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ బై వే ఆఫ్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ
1: ఈ ప్రభుత్వానికి మాత్రం బుద్ధి ఉందా
0: అండ్ గవర్నమెంట్ ఆల్సో హాస్ నో సెన్స్
1: ఏ మాత్రము లేదు
0: నథింగ్ వాట్స్ ఎవర్
1: వారు కూడా ఆఫీస్ నుంచి వస్తానే వేసుకుని కూర్చుంటారు
0: ది ఆఫీసర్స్ ఆల్సో రిటర్న్డ్ అండ్ వాచ్ టీవీ
1: ఇంట్లో ఏమైనా టీవీ లేకుండా పోతే
0: ఇదర్ నో టీవీస్ ఎట్ హోమ్
1: క్లబ్బులు కని వెళ్తారు
0: దే గో టు క్లబ్స్
1: ఆ క్లబ్బుల్లో చేసేటువంటి పని ఏమిటి
0: వాట్ డు దే డూ ఇన్ క్లబ్స్
1: త్రాగటము తినటము పేకాటాటము టీవీలు చూడటము
0: ఇట్స్ ఓన్లీ డ్రింకింగ్ గ్యాంబ్లింగ్ అండ్ వాచింగ్ టీవీ
1: ఈ దురభ్యాసముల చేతనే ఈ దుశ్చర్యల చేతనే దుష్ప్రవర్తనల చేతనే దుర్మార్గులైపోతున్నారు ఈనాటి పిల్లలు
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ యాక్షన్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ యంగ్స్టర్స్ హావ్ బికమ్ సో వీకెడ్
1: మాటలు కూడా మృదుమధురమైనటువంటి మాటలు రావటం లేదు
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ
1: కఠినమైనటువంటి మాటలుగా వస్తున్నాయి
0: దే స్పీక్ హార్ష్లీ
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ
1: ఎంత వినయ విధేయతగా మాట్లాడాలి
0: స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ
1: ఆ వినయ విధేయతనే అడుగంటిపోయింది
0: దట్ హ్యూమిలిటీ ఈస్ మిస్సింగ్ టుడే
1: వాళ్ళనంతా కూడాను అనేక రకమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశపెడుతున్నారు
0: దే ఆర్ ఇన్ వికెడ్ వే
1: ధనము కూడాను వ్యయం చేస్తున్నారు
0: మనీ ఇస్ వేస్టెడ్ అండ్ స్పెండ్
1: ధనమెచ్చిన మదమెచ్చును
0: దెన్ వన్స్ యు హావ్ మనీ యు విల్ బి అరగెంట్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును
0: విత్ అరగెన్స్ యు విల్ హావ్ ఆల్ వైసెస్
1: ధనముడిగిన మదముడుగును
0: దెన్ వన్స్ మనీ ఇస్ గాన్ వైసెస్
1: మదముడిగిన దుర్గుణము మానును
0: అండ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ విల్ కమ్ టు ఎ హాల్ట్
1: ఈ అన్ని చెడ్డ మార్గములకు ఈ ధనమే మూల కారణం
0: ఫర్ ఆల్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ కాండక్ట్ మనీ ఇస్ రెస్పాన్సిబుల్
1: ఒక అమెరికా నుంచి ఒక విద్యార్థి వచ్చాడు
0: ఎ స్టూడెంట్ కేమ్ ఫ్రమ్ అమెరికా
1: ఈనాడే వారికి ఇంటర్వ్యూస్ ఇచ్చి పంపించాను
0: భగవాన్ గ్రాంటెడ్ దెమ్ ఎన్ ఇంటర్వ్యూ దిస్ మార్నింగ్
1: నాయన నీకు ఎంత వస్తుందిరా నాయన అన్నాడు
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ యు రిసీవ్ పే
1: $30,000 వస్తాయి
0: ఇట్స్ $30,000
1: నెలకు $30,000 వస్తాయన్నాడు
0: హీ రిసీవ్స్ పర్ మంత్ $30,000
1: ఎంత నీవు మిగిలిస్తున్నావు అన్నాడు
0: హౌ మచ్ యు ఆర్ సేవింగ్
1: నయా పైసా కూడా మిగలటం లేదు అన్నాడు
0: నాట్ ఈవెన్ నయా పైసా
1: ఇంత రాక్షసత్వంగా నీవు ఎందుకు తయారయ్యావు అన్నాను నేను
0: హౌ ఇస్ దట్ యు హావ్ బికమ్ ఎ డెమన్
1: నీవు ఒక రాక్షసి
0: యు ఆర్ ఎ డెమన్
1: మనిషి కాదు
0: యు ఆర్ నాట్ ఎ హ్యూమన్
1: $30,000 ఇంత పాడు చేస్తున్నావా
0: యు ఆర్ వేస్టింగ్ $30,000
1: నీవేమైనా మనిషివా
0: ఆర్ యు హ్యూమన్
1: ఎందుకోసం విదేశాలకు వెళ్ళావు నీవు
0: వై హావ్ యు గాన్ అబ్రాడ్
1: ఈ డబ్బులు సంపాదించటము దుర్మార్గంలో ప్రవేశపెట్టటము దుష్ప్రవర్తనలో మరగటం
0: యు ఎర్న్ మనీ యు కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వేస్ట్ ఆల్ ద మనీ
1: నేను ఇట్లాంటి విషయాలకు దయా దాక్షిణ్యం ఎప్పుడూ చూడను
0: భగవాన్ విల్ నెవర్ స్పేర్ ఎనీబడీ ఇన్ దిస్ మ్యాటర్
1: చెప్పాను నీవు ఒక రాక్షసంగా తయారవుతున్నావు
0: రా అండ్ భగవాన్ టోల్డ్ హిమ్ యు హావ్ బికమ్ ఎ డెమన్ టుడే
1: భార్య కూడా వచ్చింది
0: వైఫ్ ఆల్సో వాస్ దేర్ దిస్ మార్నింగ్
1: అన్నా నీవు కూడా ఈ సుర్పణక మాదిరి ఎందుకు తయారైనావు
0: అండ్ హి టోల్డ్ హిస్ వైఫ్ యు ఆల్సో హావ్ బికమ్ ఎ సుర్పణక
1: ఆయన చూస్తుంటే నీవు ఇంకా వెత్త తిరగటము
0: యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్ హిమ్ ఎంకరేజింగ్ హిమ్
1: ఇరువురు కలిగి ఇరువురు చేరి మీ జీవితాలు భస్మం చేసుకుంటున్నారు
0: బోథ్ ఆఫ్ యు ఆర్ రూయినింగ్ యువర్ లైవ్స్
1: ఇలాంటి జీవితం మంచిది కాదు
0: సచ్ సార్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్
1: ఇలాంటి జీవితం అభివృద్ధి చేసుకోవడానికి విదేశాలకు వెళుతున్నారా
0: యు ఆర్ జస్ట్ గోయింగ్ అబ్రాడ్ టు స్పాయిల్ యువర్ లైఫ్
1: విదేశాలకు వెళ్లి ఏమి నీవు తీసుకుని రావాలి
0: వాట్ ఈస్ దట్ యు షుడ్ బ్రింగ్ ఫ్రమ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములు తీసుకుని రావాలి
0: యు షుడ్ బ్రింగ్ ఫ్రమ్ దేర్ ఐడియల్ క్వాలిటీస్
1: ఆదర్శమైనవి ఎక్కడున్నాయి ఒక భారతదేశంలో తప్ప ఇంకే దేశం నందు కూడా లేదు
0: ఆల్ ఐడియల్స్ ఆర్ హియర్ ఇన్ భారత్ ఓన్లీ అండ్ నోవేర్ ఎల్స్
1: కనుకనే భారతం నందు ఎన్న భారతే తన్న భారత అన్నారు
0: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్
1: భారతంలో లేనటువంటివి ఏ దేశంలోనూ మనకు కనిపించదు
0: వాట్ ఈస్ నాట్ అవైలబుల్ హియర్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవే
1: ఈ భారతదేశంలో నువ్వు నేర్చుకోవాల్సినవి కావలసినవి ఉన్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఇఫ్ యు వాంట్ టు హియర్ ఇన్ భారత్
1: నీవు ఎందుకోసం వెళ్తున్నావు విదేశాలకు
0: వై డు యు గో అబ్రాడ్
1: సంపాదించడం కోసమేనా
0: టు ఎర్న్ మనీ
1: సంపాదించింది మాత్రం నువ్వు పెట్టుకుంటున్నావా
0: ఆర్ యు ఏబుల్ టు సేవ్
1: రావటం లేదు
0: నో
1: తెచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుంటాయి
0: యు స్పెండ్ ఆల్ ద మనీ
1: కట్టగడపటికి
0: ఫైనలీ
1: తన నెల జీతము తనకు చాలా చాలక
0: అండ్ యు ఫీల్ షార్టేజ్ ఆల్సో
1: కాఫీ హోటల్స్ లో పోయి కప్స్ కడుగుతున్నాడు
0: అల్టిమేట్లీ హీ టేక్స్ టు అనదర్ జాబ్ క్లీనింగ్ ది కప్స్ ఇన్ ఎ హోటల్ ఆర్ ఎ రెస్టారెంట్
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్ అంతా అమ్ముకొని బ్రతుకుతున్నారు
0: అండ్ దే ఆల్సో లీడ్ దేర్ లైఫ్ యాజ్ న్యూస్ పేపర్ వెండర్స్
1: మన వారికి ఏమిటి అమెరికాలో ఉన్నాడు నా కొడుకు
0: యూఆర్ ద ఫాదర్ ఈస్ హ్యాపీ దట్ మై సన్ ఈస్
1: ఏం చేస్తున్నారు అంటే కాఫీ కప్పులు కడుగుతున్నాడు అని చెప్పుకోవడానికి సిక్కు
0: వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్ డూయింగ్ ది జాబ్ డిష్ వాషింగ్
1: ఇలాంటి హీనమైనటువంటి యొక్క పనులు చేసుకుంటున్నారు
0: సచ్ మీన్ జాబ్స్ దే డూ
1: ఉండటం అమెరికా లోపల
0: బట్ స్టేస్ ఇన్ అమెరికా
1: చేయటము నిత్యమైనటువంటి
0: అండ్ దే డూ మీన్ జాబ్స్
1: ఈ విధంగా సంపాదించుకుని రా
0: యూ కెన్ ఎర్న్ మనీ
1: తెచ్చి నీ తల్లిదండ్రులకు పెట్టు
0: అండ్ సర్వ్ యువర్
1: వాళ్ళను సుఖజీవనం చేయి
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
1: మాతృదేవో భవ పితృదేవో భవ
0: అండ్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్
1: తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకు తగినటువంటి యొక్క సహాయం చేయాలి
0: ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హూ హావ్ బ్రాట్ యు అప్ టు దిస్
1: అందరూ కూడా ఇక్కడ కూడా పాస్ అయిన తక్షణమే
0: The moment you get through the exam here,
1: visa kosam potunnaru.
0: You apply for visa.
1: Adi visa no, misa no, emo teliyadu.
0: Whether it's visa or misa mustache, nothing is known, not known.
1: Ee visa kosam potamu.
0: They go apply for visa.
1: Prayatnalu cheyatamu.
0: They make effort.
1: Akkada poi dhanam sampayinchukoni raavatamu.
0: They want to earn money and
1: return. Entavarku testunnarante kattagadapatiki చేతిలో నయా పైసా లేకుండా వస్తున్నారు.
0: They just return with empty hands.
1: ఇంక ఎక్కువ దినాలు కాదు మీకు చెప్తున్నాను.
0: It's not going to be that far.
1: ఇంక 5-6 సంవత్సరం లోపలి అమెరికాకు పోయిన వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు.
0: Within 5 to 6 years time from now on,
1: ఉండడానికి వీలు లేదు.
0: Most of the people from America are going to return.
1: చాలా ప్రమాదకరమైనటువంటిగా మారుతున్నాయి.
0: And there lies a danger there. You cannot.
1: స్వదేశమే నిజమైనటువంటి దేశము.
0: And in fact,
1: స్వధర్మమే మన సరైనటువంటి ధర్మము.
0: And your own conduct is
1: ధర్మము. స్వధర్మో నిజమస్యః పరధర్మో భయావహః. పరధర్మములు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటివి.
0: That what you want to adopt, it is dangerous. That which is native, it ensures security.
1: నీవు సుఖాన్ని అనుభవించు.
0: Enjoy your true nature.
1: నీవు ఎక్కడ పోయినప్పటికీ నేను భారతీయుణ్ణి అనేటువంటి గర్వంగా నీవు చెప్పుకోవాల్సింది.
0: Be happy and be proud of your nativity, native land, that you are Indian.
1: ఇది నాది మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకండు వసుదంగలడా.
0: If you are not proud enough, you are just equal to a dead body, corpse.
1: కనుకనే మనము ఆశపడుతున్నాము ఆనందిస్తున్నాము గొప్పగా సంపాదించుకుంటున్నాడని
0: డిసైడ్
1: కానీ ధన సంపాదన వల్ల ఎట్టి దుర్మార్గం పాలైపోతున్నారు యోచన చేసుకోండి
0: ఆల్ ది ఎర్నింగ్స్ టు వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ వి
1: రిజార్ట్ పోతానే పిల్లలు పుడుతున్నారు
0: అండ్ దే హావ్ చిల్డ్రన్ దేర్
1: కుక్క పిల్లలు మాదిరి 10-12 పుడుతుంటుంటాయి
0: అండ్ దే హావ్ మెనీ చిల్డ్రన్
1: ఆ పిల్లలను సాక్కోటానికి కూడా చేత కాదు
0: అండ్ దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్
1: వాళ్ళు కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు
0: దే టు రిజార్ట్ టు బ్యాడ్ లైఫ్
1: ఈ విధమైనటువంటివి మనం చెడ్డమే కాకుండా పిల్లల్ని కూడా చెడగొట్టమా
0: వి స్పాయిల్ అండ్ వి స్పాయిల్ అవర్ చిల్డ్రన్
1: ఆ చెడిన కోతి వనమెల్ల చేర్చిందట
0: ఏ మంకీ దట్ ఇస్ స్పాయిల్డ్ విల్ బి స్పాయిలింగ్ ది హోల్ ఆఫ్ ది ఫారెస్ట్
1: కనుకనే మనము చెడకూడదు పరులను చెడపకూడదు
0: వి షుడ్ నాట్ స్పాయిల్ అవర్ సెల్ఫ్స్ అండ్ స్పాయిల్ అదర్స్
1: కనుకనే భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్
1: భారతదేశము చాలా పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి సంపద భూమి
0: ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ వెల్త్ ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ సీక్రెట్ క్వాలిటీ అండ్ స్పిరిచువాలిటీ ఇట్ ఇస్ ఎ మెరిటోరియస్ ల్యాండ్ ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ యాక్షన్
1: కానీ దీన్ని అనేక దేశస్థులు అనేక రకంగా వర్ణించుకోవచ్చును
0: But foreigners may speak in different ways.
1: కాని నేను దాన్ని అంగీకరించను.
0: భగవాన్ would not endorse that idea.
1: భారతదేశము పవిత్రమైన దేశము.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్
1: భారత
0: భారత
1: భారత
0: భారత
1: భానగా ప్రకాశము
0: ఎఫల్జెంట్
1: ప్రకాశాన్ని అందించేటువంటిది భారతదేశము.
0: దాట్ విచ్ షెడ్స్ లైట్ ఇస్ భారత్
1: అనగా జ్ఞానాన్ని అందించేటువంటిది భారతదేశం.
0: దాట్ విచ్ స్ప్రెడ్స్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్
1: భారతదేశమందు హరి పల్మను పుట్టుచు జీవకోటి ధీరతతో తత్వం ఉపదేశం చేయచ్చు చెల్మి కలిపిస్తున్నారయ్యా
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ మెనీ హావ్ టేకన్ బర్త్ అండ్ ప్రాపగేటెడ్ స్పిరిచువల్ నాలెడ్జ్
1: భారతదేశం నుండే అవతారాలంతా పుడుతున్నాయి
0: has been the land, the birthplace of incarnation.
1: ఒక భారతదేశం నుండే ధర్మ ప్రచారం జరుగుతుండాలి
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ భారత్ ధర్మ ఇస్
1: సత్యం వద ధర్మం చర
0: Adherence to truth and practice of dharma are the cardinal principles here.
1: ఈనాడు అట్టి రెండింటి యందు కూడాను రెండు నేత్రములుగా ధరించి
0: The twin principles are the two eyes.
1: జీవితాన్ని ఎంతో ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
0: And the idealism is taught to the entire world.
1: నేను నిజం చెప్తున్నాను.
0: భగవాన్ is stating a fact.
1: ఒక వర్ణన కోసం కాదు.
0: It's not for
1: అంతో ఇంతో సత్యసాయి కళాశాలలో చదువుకున్నటువంటి పిల్లలు సత్యసాయి పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే ఆదర్శమూర్తులుగా కనిపిస్తున్నారు. ఏ పిల్లను చూసినప్పటికీ వీరి తోటి బాలులంతా చూస్తుంటుంటే సిగ్గేస్తుంది.
0: ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద కాలేజెస్ అండ్ స్కూల్స్ ద చిల్డ్రన్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఐడియల్. యు మే వాచ్ ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
1: చాలా హీన స్థితిలో ఉంటున్నది.
0: దే ఆర్ ఇన్ ఎ వెరీ మీన్ వే.
1: క్రమక్రమేణ కూడా ఈ విద్యార్థుల యొక్క స్థితి ఏమైపోతుందో చెప్పడానికి వీల్లేదు.
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది స్టూడెంట్ వరల్డ్ ఇన్ ఫ్యూచర్.
1: తండ్రి మాట్లాడించడానికి కూడా నువ్వు భయపడిపోతున్నాడు.
0: ఈవెన్ ఫాదర్ ఈస్ అఫ్రైడ్ టు ఫేస్ హిస్ సన్.
1: నాయన ఎందుకు నా నీవి ఇట్లా సిగరెట్ తాగుతావు అని తండ్రి చెప్తే నోరు మూసుకో అంటాడు.
0: ఈ ఫాదర్ క్వశ్చన్ సన్ వై డు యూ స్మోక్ ద సన్ విల్ సే షట్ అప్.
1: ఇంత మాత్రంతో కాదు, తండ్రి ఎదురుగానే తీసి తాగుతాడు.
0: అండ్ దెన్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: తాగు, ఏమైనా తాగు.
0: Yes, you may smoke.
1: కానీ తండ్రికి ఒక గౌరవం ఇది వద్దా?
0: But should you not show respect?
1: కానీ పెంచి పెద్ద చేసినటువంటి తండ్రికి ఈ మాత్రం గౌరవాన్ని అందించకపోతే ఏం ప్రయోజనం కుమారుడు పుట్టి?
0: Should you not respect your father? What for is your life?
1: తండ్రికి అగౌరవం చేసినటువంటి కుమారుడు పుట్టేదానికంటే పోవటం మంచిది.
0: If you disrespect your father, better you die. Life is useless.
1: కనుకనే తల్లిదండ్రులకు గౌరవాన్ని అందించాలి.
0: So you should respect your parents.
1: అట్టి తల్లిదండ్రులకు అన్నటువంటి పిల్లవాడని పేరును గాంచాలి.
0: అండ్ యూ షుడ్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ డిజర్వింగ్ చిల్డ్రన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: సదభ్యాసాలను అభివృద్ధి చేసుకోండి.
0: హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
1: సచ్చింతనను మేల్కొల్పండి.
0: ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: మీ యొక్క జీవితంలో చాలా ఐకమత్యమైనటువంటి దాన్ని ప్రేమ చేతనే మనం సంపాదించాలి.
0: ఫాస్టర్ యూనిటీ అవుట్ ఆఫ్ లవ్.
1: ఐకమత్యమే లేకపోతే దేశం చిన్నా భిన్నమైపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ, the whole country gets divided.
1: ఎటువంటిది? భారత దేశం అంతా చేరి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటిది.
0: The whole Bharat is a joint family.
1: ఈనాడు,
0: today,
1: ఈ పార్టీ బలాలు పెరిగిపోయి,
0: because of political parties,
1: ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేరు.
0: Each party has got its own ideology.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క గ్రామాన్ని చీల్చివేయటము.
0: And each village is divided by political parties.
1: ఇది వాళ్ళ పార్టీ, ఇది మా పార్టీ.
0: They divide the whole village.
1: ఈ పార్టీల కోసం చెప్పని దేశమును గ్రామాన్ని కూడా నువ్వు చీల్చివేస్తున్నారే.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డివైడింగ్ ఆల్ విలేజెస్ టౌన్స్ ఇన్ ద హోల్ కంట్రీ.
1: ఎంత పవిత్రమైన దేశం భారతదేశం.
0: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్ ఇట్ ఈస్.
1: ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చానంటే ఏ స్టేటు, ఏ రాష్ట్రము, ఏ యొక్క జిల్లా, ఇట్లంత ప్రశ్నలు వేస్తున్నారు.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఫ్రమ్ భారత్, people will ask you from which state.
1: ఇట్లాంటి ప్రశ్నలే లేదు.
0: Earlier no such questions.
1: భారతదేశం అంటే అంతా చేరి ఒకే ఇల్లే.
0: The whole Bharat is only one country then.
1: ఇంతటి ప్రేమ చేతనే, ఐకమత్యం చేతనే భారతదేశము ఇంత అభివృద్ధి పొందింది.
0: భారత్ కుడ్ ప్రోగ్రెస్ బికాస్ ఆఫ్ దిస్ అండర్లైన్ యూనిటీ.
1: ఈనాడు ఈ పార్టీలు విభేయంగా కావటం చేత గ్రామ గ్రామము కూడా రెండు తెగలుగా తయారైపోతున్నాయి.
0: ద మల్టీ పార్టీ సిస్టమ్ డివైడెడ్ ద హోల్ కంట్రీ ఇంటూ ఫ్రాక్షన్స్.
1: ఏమిటి ఈ పార్టీలు?
0: వాట్ ఆర్ దీస్ పొలిటికల్ పార్టీ?
1: ఎవరి కోసం చేస్తున్నారు?
0: వాట్ ఇస్ ద డూయింగ్?
1: పక్క స్వార్థాల కోసం చేస్తున్నారు.
0: దే హావ్ అట్టర్ సెల్ఫ్.
1: ఈ రాజకీయ నాయకులు పూర్తి నకసిక పర్యంతము స్వార్థం తప్ప అన్యం కనిపించడం లేదు.
0: పొలిటికల్ లీడర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: దీనికంతా తాళాలు కొట్టే వాళ్ళు, సుత్తులు పెట్టేటువంటి వాళ్ళు ఎంతో మంది.
0: దేర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్, బీట్ దేర్ డ్రమ్.
1: అది కాదు, దేశం యొక్క ఐకమత్యానికి మీరు ప్రయత్నం చేయండి.
0: వీ హావ్ టు స్ట్రగుల్ టు మెయింటైన్ ది యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మన భారతదేశం అంతా ఒక్కటే.
0: హోల్ భారత్ ఇస్ వన్.
1: అందరూ అన్నతమ్ములు, అక్క చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ ఐకమత్యం మనం పెంచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు ఇంక్రీజ్, ఇంప్రూవ్ అపాన్ దిస్ యూనిటీ.
1: దీన్ని చీల్చడం మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయకండి.
0: వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు, ఒక భాష వాళ్ళకంతా ఒక స్టేటు. ఏమిటి భాషలతో?
0: వి ఆర్ డివైడెడ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్.
1: భాషలు మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చును.
0: యూ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్.
1: కానీ భాషకు తగినటువంటి పార్టీలు పెట్టటమా?
0: ద పొలిటికల్ పార్టీ షుడ్ నాట్ గో బై ది లాంగ్వేజ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మీరు ఎవరు చెప్పినా కానీ ఈ వివేకాలు మాత్రం అవకాశం అందించకండి.
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, never divide this country. Don't have any kind of differences on linguistic basis. You consider yourself as children of Bharat.
1: Mem Bharata putrulu memu.
0: We are the children of Bharat.
1: Ani dhairyanga meeru hechcharinchukuntu ravali.
0: Declare with all the courage and conviction that you are Indians.
1: Yedo puttukovainatundi peddalanta kuda vibhajanam chesthe meeru kuda daniki vibhagam cheyukuntu pokoddu.
0: Elders may divide you, but don't allow yourself to be divided.
1: వాళ్ళు తెలివి తక్కువే చేస్తున్నారు.
0: They are foolish.
1: మీకు తెలివి తక్కువేనా?
0: You are not that bad.
1: మీరు ఇంకా లాంగ్ జర్నీ చేయవలసినటువంటి వారు. మీరు
0: యంగ్స్టర్స్ హావ్ లాంగ్ జర్నీ అహెడ్.
1: మన భారతదేశం లోపల
0: ఇన్ దిస్ కంట్రీ
1: సమాజం అనేటువంటి ట్రైన్ లోపల అందరూ ఎక్కిపోతున్నారు.
0: ఇన్ దిస్ ట్రైన్ ఆఫ్ సొసైటీ ఆల్ అలైడ్ ది ట్రైన్.
1: కానీ ఈ ట్రైన్ లోపల వయసు అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ ఎక్కడో స్టేషన్ లో దిగిపోతున్నారు.
0: సమ్ ఆఫ్ ది ప్యాసింజర్స్ హు ఆర్ ఎల్డర్లీ ఓల్డ్ ఎనఫ్ విల్ గెట్ ఆన్ ది నెక్స్ట్ స్టేషన్.
1: యువకులైనటువంటి వారు ఇంకా ఎంతో దీర్ఘ జర్నీ చేయాల్సి.
0: యువర్ యంగ్స్టర్స్ హావ్ ఎ లాంగ్ జర్నీ.
1: ఆ లాంగ్ జర్నీ చేయవలసినటువంటి మీరు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత సాహసంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా చూపించాలి.
0: యూ నీడ్ టు బి ఐడియల్, యూ నీడ్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు క్యారీ ఆన్.
1: ఎవరు గారి ఈ విధమైనటువంటి మంచి మాటలు పిల్లలకు చెప్పేటువంటి వారే లేరు.
0: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టీచ్ దిస్ వే.
1: సాయిబాబా చెప్తున్నాడంటే సాయిబాబాను కూడా దూషిస్తారు.
0: ఇఫ్ భగవాన్ టెల్స్ లైక్ దిస్ పీపుల్ విల్ బ్లేమ్ హిమ్.
1: వాళ్ళ దూషణ భూషణ తిరస్కార పురస్కారం నేను ఏమాత్రము టచ్ చేయను.
0: భగవాన్ ఇస్ బియాండ్ బ్లేమ్ అండ్ ప్రైజ్.
1: వాళ్ళ దూషణ వల్ల నాకు వచ్చే నష్టం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ హీస్ గోయింగ్ టు లూజ్?
1: వాళ్ళ దూషణ వల్ల నాకు వచ్చే ఆదాయం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇన్కమ్ దట్ హీస్ గోయింగ్ టు హావ్?
1: ఏమైనా చేసుకోండి, నేను చెప్పేది మంచిది.
0: భగవాన్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి గుడ్ అండ్ గ్రేట్.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: లెట్ us stand united.
1: అందరూ అన్నదమ్ముల వలే ఉంటుండాలి.
0: Let's be
1: అందరూ అక్కచెల్లెండ్ర వలే ఉంటుండాలి.
0: Let us mingle together in harmony.
1: ఆ విధంగా ఉండినప్పుడు దేశం ఎంత గొప్ప పేరు పొందుతుంది.
0: Then the country will have good name.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అనేటువంటిది ఎంతరో ప్రదీప్యమానంగా బలుస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్లోరీ అండ్ గ్రాండియర్.
1: కనుక అట్టి బలమును ఈనాడు కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: వీ షుడ్ మెయింటైన్ ద సేమ్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: వ్యక్తిగతమైన ద్వేషములు ఏమైనా ఉండినప్పటికీ దాన్ని పక్కకు నెట్టేయండి.
0: బ్రష్ అసైడ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్.
1: అందరూ అన్నతమ్ముల వలె మీరు కలిసిమెలిసి ఉండండి.
0: లెట్స్ మింగిల్ టుగెదర్ as బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఆ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి ముక్తి మీకు లభ్యమవుతుంది.
0: వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ వీల్ హ్యావ్ భక్తి డివోషన్ we'll have shakti energy and mukti liberation.
1: Bhakti bhakti ani oka divide cheyatam aa bhakti kaadu kaadu.
0: Devotion bhakti is not anything separate, secluded.
1: ekatvamlo undinatundi ekatvanni chudali manam.
0: Unity in diversity is important.
1: ekatvanni anekatvanga vibhajinchatam kaadu goppatanam.
0: There's nothing great if you divide, if you fragment that unity, entity.
1: vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: meer inaadu inta kaalam meer విద్యా సమస్యలో నేర్చుకున్నందుకు,
0: హావింగ్ లెర్న్డ్, హావింగ్ అక్వైర్డ్ నాలెడ్జ్ ఆల్ అలాంగ్,
1: విద్యాభ్యాసం చేసినందుకు,
0: హావింగ్ స్టడీడ్
1: హియర్, ఈ సమ్మర్ క్లాసులు అంతా కూడా జరిపించినందుకు,
0: హావింగ్ బీన్ త్రూ ద సమ్మర్
1: క్లాసెస్, ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యను మీరు నేర్చుకున్న వారిగా ఇతరులకు బయటికి పోయి మీకు చూపాలి.
0: యు షుడ్ డెమోన్స్ట్రేట్ టు ద అదర్స్ హౌ ఎన్ ఐడియల్ స్టూడెంట్ షుడ్ బి.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ జీవించండి.
0: లీడ్ ద లైఫ్ స్మైలింగ్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడే గాని ఈ క్యాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకండి.
0: నెవర్ హ్యావ్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
1: ఎందుకు ఆ ఫేస్ మనకు?
0: వై?
1: దుర్భావములు ఏమైనా మనలో ఉంటేనే ఈ యొక్క దుశ్చేష్టలు ఇంత వస్తాయి.
0: ఓన్లీ బ్యాడ్ థాట్స్ మేక్ యూ పుట్ ఆన్ ఎ సీరియస్.
1: మంచి భావాలు ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటాం మనం ఎప్పుడు.
0: వెన్ యూ గుడ్ హ్యావ్ గుడ్ థాట్స్ యూ స్మైల్.
1: ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు.
0: భగవాన్ స్మైల్స్ అండ్ స్మైల్.
1: సాయిబాబు ఎందుకు ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటాడే?
0: ఓయ్ భగవాన్ స్మైల్స్.
1: నాకుంది చిరునవ్వు.
0: Yes,
1: నాకు చెడ్డ భావాలు లేవు.
0: He has no bad thoughts.
1: ఈ దుర్మార్గాలు లేవు.
0: Nothing
1: was దుశ్చర్యలు లేవు.
0: Nothing.
1: దుశ్చింతలు లేవు.
0: No bad thoughts.
1: దురభ్యాసం లేవు.
0: No bad habits.
1: నేను ఎప్పుడు పవిత్రమైనటువంటి దీనిగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ పర్ఫెక్ట్.
1: కనుకని మీరు కూడా దాన్ని అనుసరించండి.
0: యూ ఫాలో భగవాన్.
1: ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ద మాస్టర్.
1: ఫేస్ ది డెవిల్.
0: ఫేస్ ది డెవిల్.
1: ఫైట్ ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
1: నీ యొక్క దీనిని ఫాలో మీ.
0: Follow Bhagavan, follow the Master.
1: నేను ఆనందంగా ఉన్నట్టు మీరు ఆనందంగా ఉండండి.
0: Bhagavan is blissful, let you be blissful.
1: మీరు నవ్వుతూ నవ్వుతూ ఉంటుండాలి, అప్పుడు నాకు చాలా ఆనందం వస్తుంది.
0: When you smile, Bhagavan will be happy.
1: కానీ కొంతమంది నవ్వుతూ ఉంటారు.
0: But some smile.
1: ఏమిటి ఆ నవ్వును నాకు అర్థం కాదు.
0: What smile?
1: ఏమిటి సినిమా నవ్వు?
0: Is a loud laughter, artificial.
1: నవ్వునే కాదు ఇది.
0: It's not smile at all.
1: ఆ నవ్వును ఏడుపుతో సమానమే.
0: It's almost grief, agony.
1: కనుకనే మనము నవ్వేటువంటి ఒక జీవితాన్ని ఆదర్శంగా చూపించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ న్యాచురల్ స్మైల్.
1: ఎక్కడే గాని ఎవరికైనా కూడా అపకారమే చేయకండి.
0: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: అదే మన భారతదేశం యొక్క చరిత్ర యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ది క్వింటిసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: హెల్పింగ్ అదర్స్ ఈజ్ అ మెరిట్, హార్మింగ్ అదర్స్ ఈజ్ అ సిన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: 15 దినములు మీరు నేర్చినటువంటి యొక్క విద్యలు ఉంటారు ఎలాంటివిగా ఉండాలంటే ఆదర్శంగా చూపించాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ హావింగ్ బీన్ త్రూ దీస్ సమ్మర్ క్లాసెస్.
1: మీకు ఎందుకోసం ఇంత భోజనాలంతా పెట్టి దినానికి నాలుగు తీపులు.
0: 4 స్వీట్స్ ఆర్ సర్వ్డ్ పర్ డే.
1: ఇంత మంచి భోజనాలు అందించి, ఇంత సౌకర్యాలు ఇచ్చి, ఇంత సదుపాయాలు చెప్పి, ఇంత ఆదర్శవంతమైనటువంటి పలుకులు మీకు అందించి,
0: ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఆర్ గివెన్ టు యు. కష్ట
1: కడపడికి ఏమి దీన్ని దుర్వినియోగం చేస్తారు ఏమో, అదే నాకు చాలా కష్టంగా ఉంది.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు బి బెనిఫిటెడ్, వాట్ యూస్ యు ఆర్ గోయింగ్ టు,
1: మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని,
0: మేక్ ప్రాపర్ యూస్, గుడ్ యూస్,
1: సత్ప్రవర్తన చేత,
0: గుడ్ కాండక్ట్,
1: సదాచారం చేత,
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతన చేత,
0: గుడ్ థింకింగ్,
1: సన్మార్గంలో నడచండి.
0: ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్, గుడ్ పాత్.
1: తప్పక మీరు ఆ విధంగా నడుస్తామని ప్రమాణం చేయండి. తప్పక నడుస్తాం.
0: మేక్ ఎ ప్రామిస్ దట్ యు విల్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: చేస్తారు కదా?
0: విల్ యు డూ ఇట్? Yes.
1: Good boys, good girls.
0: Bhagavan says you are good boys, good girls.
1: Avilinga cheyandi.
0: Be like that.
1: Adhi nenu aasinchetuvanti.
0: That's what Swami expects from you.
1: Ivadu pratyekinchinatuvanti meeku upanyasam cheppalani nenu aasinchaledu.
0: Bhagavan doesn't want to give a separate discourse.
1: Aarogyanni mundu kaapaadukondi.
0: Maintain your health.
1: Ee aarogyanni kuda nu moola kaaranamu.
0: The main cause behind it.
1: Konni durabhyasamle meeku moola kaaranamulu.
0: The bad habits may make you fall sick.
1: Ee chedda abhyasamulu poorthi maaneseyandi.
0: Give up all bad habits.
1: Enta gattigano muttigano undavalsinatundi pillalu.
0: Students who are to be strong.
1: Mukham chuste buggala maadiri untundali.
0: You should be so strong and healthy.
1: Kaani ippudu chuste.
0: But we find wrinkles on the face.
1: Buggala maadiri ayipoyinayi.
0: You find wrinkles on the face.
1: Karukane meeru manchi aarogyanni pondandi.
0: You should be strong and healthy.
1: Aarogyam cheta aarogyamaina panulu cheyandi.
0: And take to healthy action.
1: ఆదర్శవంతమైన పనులు చేయండి.
0: Do ideal activity.
1: కనుకనే మీరు మంచి ఆరోగ్యవంతులుగా గాను, మంచి ఆదర్శవంతులుగాను ఈ కార్యాలు పూజించుకొని నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్, బీయింగ్ హెల్దీ, బీయింగ్ సో స్ట్రాంగ్.
1: ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆనందం మనకు లభిస్తుంది.
0: When you are healthy, you will be happy.
1: Anandam, anandam, anandam. Ekkada nunchi vastundi anandam?
0: You want happiness, how can you be happy?
1: Aarogyam nunchine vastundi anandam.
0: Out of health only you can be happy.
1: Kalukani aarogyanni baa kaapadukunte anandam manaku labhistundi.
0: If you maintain your health, naturally you will be happy.
1: Anandame maha bhagyamu.
0: And this health is well.
1: Aarogyame maha bhagyamu.
0: Health is well.
1: Kalukani meeru sarinatti deetlopala veda vedaku bhujinchandi.
0: Have your food at the right time.
1: నీ శక్తి కొలది భుజించుకోండి.
0: The extent possible you can.
1: అమ్మా నాన్నలు ఎంత కష్టపడి తెచ్చి పెంచుతున్నారో దాన్ని చక్కగా ఇష్టంగా భుజించండి.
0: Relish your food.
1: ప్రీతితో భుజించండి.
0: In an acceptable way.
1: అది లేదు, ఇది లేదు అని నెట్టి వేయకండి.
0: Don't complain.
1: ప్రీతితో భుజించండి.
0: And eat well.
1: భుజించే సమయంలో ప్రీతిగా భుజించినప్పుడే అది ప్రీతిగా దేహానికి అంటుతుంది.
0: Then once you eat it in a pleasing, palatable, acceptable way, it will receive in a good sense.
1: ఎంతటి పనైనా చేస్తుంది.
0: Then you are ready to do an action.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఇంతకాలం నేర్చుకున్నటువంటి పాఠములు వేరు.
0: All the lessons that you have learned are different.
1: కానీ ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయములు వేరు.
0: This day, something different is taught to
1: you. చదువులో ఉన్నటువంటి సారాన్నంతా కూడా గుర్తించుకుని వర్తించండి.
0: Know the essence of all education.
1: ఎవరిని మనము కఠినమైనటువంటి మాటలతో దూషించరాదు.
0: We should not accuse anybody. Never use harsh words.
1: ఈనాడు నీవు కఠినమైనటువంటి మాటలతో ఇతరుల మనసును నీవు నొప్పించినావా? నీ మనసును ఇంకా కఠినమైనటువంటి మాటలతో ఎంతమందో నొప్పిస్తారు.
0: If you are harsh towards anybody, there will be many more people who will harm you, hurt
1: reaction,
0: you.
1: Resound and reflection, ivi raaka tappadu.
0: Things will come back to you as a reaction, reflection, resound.
1: Meer manchiga maatadichi manchi vaakulu teeskondi.
0: If you talk well, people will talk well to you.
1: Manchi panulu chesi manchi panulu cheppandi.
0: Do good actions and also speak in a pleasing way.
1: Aadarshavantamainatundi vidyarthulaga tayaru kaandi.
0: Be ideal students.
1: కనుకనే అదే నేను ఆశించేటువంటి.
0: That's what Bhagavan expects from you.
1: ఆ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తే,
0: if you are like that,
1: అంతకంటే నాకు కావాల్సినటువంటి ఆనందం ఏం లేదు.
0: Bhagavan doesn't need any more than this.
1: ఇలాంటి ఆనంద నిమిత్తమై ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: Bhagavan is ready to sacrifice anything for this.
1: ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను మీకోసం.
0: Crores are spent for you.
1: ఏ కాలేజీలైనా కూడా చూడండి.
0: You go to any college.
1: మన కాలేజీలకు అందం ఎక్కడైనా వస్తుందా?
0: Do you find that architectural beauty?
1: అందం మాత్రమే కాదు, అనుకూలం కూడా చేస్తున్నాను.
0: Not only the beautiful buildings, conveniences too are provided.
1: అనుకూలమే కాదు.
0: Not only that.
1: దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా అందిస్తున్నాను.
0: And his Bhagavan has become an ideal to the whole world.
1: నయా పైసా నేను ముట్టడం లేదు.
0: Not even నయా పైసా is received from you.
1: ఇంకా కొంతమంది చాలని వాళ్ళకి నేను స్కాలర్షిప్ ఇచ్చేస్తున్నాను.
0: ఫర్దర్ మోర్ స్కాలర్షిప్స్ ఆర్ అవార్డెడ్
1: ఈ స్కాలర్షిప్ కాదు ఏ షిప్ అయినా కూడా ఇచ్చేస్తాను.
0: నాట్ మియర్లీ స్కాలర్షిప్, ఎనీ అదర్ షిప్, ఎనీ కాస్ట్లీ థింగ్ విల్ బి
1: బాగా పడితే అంతే చాలు.
0: ఇఫ్ యూఆర్ గుడ్ దట్స్ ఎనఫ్.
1: కానీ కొంతమంది ఇంతకాలం బ్రతికి కూడాను ఇంకా దుర్బుద్ధులు ఇంకా వారిలో పోవటం లేదు.
0: నో పీపుల్ హావ్ బీన్ హియర్ ఫర్ లాంగ్, దే హావ్ నాట్ గివెన్ అప్ దేర్ బ్యాడ్ హ్యాబిట్స్. స్టూడెంట్
1: ఎంతో నేను అడుక్కుంటున్నాను, మీ దుర్బుద్ధులు దూరం చేయండి.
0: Give up all bad thinking.
1: దురభ్యాసం దూరం చేయండి.
0: Give up bad habits.
1: సద్గుణములు పెంచుకోండి.
0: Develop good qualities.
1: సదభ్యాసం చేసుకోండి.
0: Take good action.
1: సన్మార్గంలో ప్రవేశించండి.
0: Be along the right path.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించండి.
0: And experience lead an ideal life.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
0: And that you share with others.
1: కనుక
0: so,
1: ఆరోగ్యము,
0: health,
1: ఆనందము,
0: bliss,
1: ఇవి రెండు ఉంటుంటే ఇంక మనం సంపాదించవలసింది ఏమి లేదు. కావలసినంత సంపాదించవచ్చు.
0: Health and bliss are enough. Nothing more need to be acquired.
1: Dharam sampadinchanu kada manaku mukhyam.
0: It's not that important.
1: Dharam sampadinchali.
0: It is guna, the virtue is important.
1: Aa gunam lekapothe dharam vachi em prayojanam.
0: Without guna, virtue, dhana, money is useless.
1: Dhanam valla manaku vache sukham em ledhu.
0: No happiness you get out of money.
1: Gunam vallane manaku gatti sukham kalugutundi.
0: It's only you will have true happiness out of guna, the virtue.
1: Tallidannu santosha pettandi.
0: Make your parents happy.
1: Tallidannu ananda pettandi.
0: Make them blissful.
1: వారికి ఏమైనా ఇట్లాంటివి ఏమైనా వారు ప్రయత్నాలు చేసి మీకు దురభ్యాసాలు చూపితే అమ్మా ఇది మంచిది కాదు.
0: యూ ఆల్సో టీచ్ దెమ్ ఇఫ్ దే డైవర్ట్ యువర్ అటెన్షన్.
1: దీనివల్ల మేము చెడిపోతుంటాము.
0: విల్ బి స్పాయిల్డ్.
1: దీనివల్ల మేము బాగుపడము.
0: వి ఆర్ నాట్ గోయింగ్ టు బి గుడ్.
1: మీరేదో మా క్షేమం కోసమని మీరు కోరుతున్నారు.
0: యూ యాక్ట్ యాజ్ ఇఫ్ యువర్ వెల్ విషర్.
1: మా క్షేమమే కాదు.
0: ఇట్ ఇస్ నాట్ వెల్ఫేర్.
1: క్షామం.
0: Well, it is not kshema welfare, it is a kshama famine.
1: Kshama maaku taginatvanti oka durmargane cheptunnaru.
0: And you are showing all wicked demonstrations.
1: Maa kshemaniki taginatvanti swami cheppadu adi mem cheskovali.
0: This is what swami has said, let me act independent as bhagavan has said. That you say to them.
1: Pavitramaina margamlo pavitramaina nadatalto pavitramainatvanti jeevithanni gadapandi.
0: Bhagavan wants you to lead an ideal life, a sacred life, in a sacred way.
1: Chaala santoshamu. అందరూ ఆనందంగా ఉండి
0: లెట్ యు ఆల్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: వెళ్లే ముందుగా కూడాను ఇంకా కొన్ని కొన్ని శేషాలంతా ఉన్నాయి, అవి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పించి మిమ్మల్ని పంపుతాను.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ నీడ్ టు బి టోల్డ్, దెన్ స్వామి విల్ గివ్ యూ ఎ సెండ్ ఆఫ్.

రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం.

రామః సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామశ్రీమాన్ సనః ప్రభుః తరుణౌ రూపసంపన్నౌ సుకుమారో మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్మానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షకులనిఘంతారౌ త్రాయేతాం నోరఘూత్తమౌ ఆత్మసజ్జధనుషా విపుస్పృశ వక్షయాశుకనిషంగసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతః పథి సదైవ గచ్చ.

మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాదరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంజహం భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం.

Thank you.